ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం.

నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం. వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆకాశవాణి కడప కేంద్రం. దేశమంటే మట్టి కాదు, మనందరినీ ఒక్కటిగా కట్టిపడేసే మమత, మానవత్వం, మాతృభూమిపై అచంచలమైన ప్రేమ, ఆ మహోన్నత భావాన్ని మేల్కొలిపే దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి

సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ జి పద్మజాదేవి గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: రైతులకు మేలు చేసే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశంలో దాదాపు 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ పంటల దిగుబడులు ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేల దున్నిన దగ్గర నుండి ఆ పంట మార్కెట్లో అమ్మే వరకు ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక పరీక్షగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు, విపత్తులకు కారణమవుతున్న వాతావరణ మార్పు ప్రాణకోటికి నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఉపద్రవం. ఈ వాతావరణ మార్పు వల్ల ఋతుపవనాల రాక ఆలస్యం కావటం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉండటం, తక్కువ సమయంలో అధిక ఉధృతితో కూడిన వర్షం పడటం, వర్షాభావ పరిస్థితులు, పంటకాలంలో వర్షపాత విస్తరణ సమంగా లేకపోవటం, అధికంగా వర్షాలు కురవటం, అకాల వర్షాలు కురవటం, వరదలు రావటం, తుఫానులు సంభవించటం, అకస్మాత్తుగా వడగళ్లు పడటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు ఉండటం, అధిక నీటి అవసరం ఉండటం, విపరీతమైన వేడిగాలులు వీయటం మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వివిధ రకాలైన పంట దిగుబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్ల రైతులకు కొన్నిసార్లు పాక్షికంగానూ, ఒక్కోసారి పూర్తిగా కూడా పంట నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మనం మార్చుకుని అధిక దిగుబడులను సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ పంటలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులు సాధించటంలో రైతులకు సలహాలు, సూచనలు అందించటం కోసం భారత వాతావరణ సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా మధ్యతరహా ముందస్తు వాతావరణ సూచనల ఆధారంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అనే పథకాన్ని దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి వాతావరణ విభాగాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో 1996

నుండి 98 సంవత్సరాలలో అన్ని వాతావరణ మండలాలలోనూ వీటిని ప్రారంభించారు. ఈ పథకం ప్రస్తుతం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం అనే పేరుతో అమలవుతోంది. దీనినే GKMS అని కూడా పిలుస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ రాబోయే 5 రోజులకు జిల్లా మరియు బ్లాక్ల వారీగా ముందస్తు వాతావరణ అంచనాలు, వివిధ పంటలలో చేపట్టవలసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, బులెటిన్లు SMSల రూపంలో అందజేస్తున్నారు. భారత వాతావరణ సంస్థ ఈ పథకం యొక్క ప్రయోజనాలను రాష్ట్రంలోని రైతులందరికీ మరింత చేరువ చేస్తూ ప్రతి జిల్లాకు మరియు వ్యవసాయ సబ్ డివిజన్లకు ముందస్తు వాతావరణ అంచనాలు, వివిధ పంటలలో చేపట్టవలసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందించడానికి జిల్లా వ్యవసాయ వాతావరణ కేంద్రాలను అంటే DAMUలను 2019 ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను మన రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాలవలస, రస్తకుంటుబాయి విజయనగరం, గరికపాడు కృష్ణ, దర్శి ప్రకాశం జిల్లా, నెల్లూరులో, కడప ఊటుకూరులో, కర్నూలు బనవాసిలో, కలువచెర్ల తూర్పుగోదావరి జిల్లాలో, వెంకటరామన్నగూడెం పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. 2020 నుండి ఆయా జిల్లాలలోని క్షేత్రస్థాయి వాతావరణ విభాగాలతో పాటు జిల్లా వ్యవసాయ వాతావరణ కేంద్రాలు కూడా జిల్లా మరియు వ్యవసాయ సబ్ డివిజన్లకు ముందస్తు వాతావరణ అంచనాలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను బుల్లెట్లను మరియు SMSల ద్వారా అందజేస్తున్నాయి. ప్రతి మంగళ మరియు శుక్రవారాల్లో అమరావతి, గుంటూరు వాతావరణ కేంద్రం వారు రాబోయే 5 రోజులకు వర్తించే వాతావరణ సూచనలను ఇప్పుడు చెప్పిన కేంద్రాల్లోని పర్యవేక్షణ అధికారికి అందజేస్తున్నారు. ఇందులో సంగ్రహించిన భవిష్యత్ వాతావరణ సూచనలు రోజువారీగాను మరియు వారమంతటికి వర్షపాతం, పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం, గాలి దిశ, ఆకాశంలోని మబ్బుల పరిస్థితి మరియు తుఫాను దిశ, బలం మొదలైన సలహాలను తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులను గమనించి రాబోయే 5 రోజుల్లో వాతావరణంలో కలిగే మార్పుల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిపుణుల కమిటీ ఆ ప్రాంతంలోని పంటల దశను బట్టి చేపట్టవలసిన యాజమాన్యం, చీడపీడల ఉధృతి, దానికి నివారణ చర్యలకు సంబంధించిన ముందస్తు సలహాలను తయారు చేస్తుంది. ఈ విధంగా తయారు చేసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను మరియు సంక్షిప్త సందేశాలను ఆయా రైతులకు ఇఫ్కో, నోకియా, రిలయన్స్ ఫౌండేషన్ మొదలైన ప్రైవేటు సంస్థల ద్వారా, అలాగే వార్తాపత్రికలు, ఈమెయిల్స్, వాట్సాప్ గ్రూపులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ అధికారులు మరియు జిల్లాల వారి ఎంపిక చేయబడ్డ రైతులకు అందజేయటం జరుగుతుంది. ఈ సలహాలను అనుసరించి రైతులు సరైన సమయంలో తగిన మందులు, జాగ్రత్తలు చేపట్టి పంట నష్టం మరియు ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకొని అధిక లాభాలను పొందవచ్చు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జిల్లాల వారీగా పొందుపరచిన ఈ సమాచారాన్ని బులెటిన్ల రూపంలో www.imdagrimet.gov.in అనే వెబ్సైట్ ద్వారా ప్రతి మంగళవారం, శుక్రవారాలలో రైతులు తెలుసుకుని పాటించవచ్చు. ఈ సమాచారమంతా మేఘదూత్ మరియు వ్యవసాయ వాతావరణం అను యాప్లను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా ప్రతి రైతు ఈ సమాచారాన్ని పొందవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల

0: సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినట్టు.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సంచేతన ప్రకాశిత. ఋతు విజ్ఞాన విభాగానుసార మధ్య రాష్ట్రీయ రాజధాన్యాం నవదిల్ల్యాం, హర్యానా రాజ్యే చండీగఢే, పంజాబే, పూర్వ రాజస్థానే, అసమే, అరుణాచల ప్రదేశే చ అతివృష్టి సంభావ్యతే. గతరాత్రౌ దుబై నగరే అనుష్ఠితాయాం మహిళానాం 20-20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః అంతిమ స్పర్ధాయాం భారతేన శ్రీలంకా దళం 270 ధావనాంకైః పరాజితం. ఇతి వార్తాః.

ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతిరోజు ఉదయాన్నే సరికొత్త సమాచారంతో, విజ్ఞానంతో, వినోదంతో ఆహ్లాదకరంగా మలిచే మీ ఆకాశవాణి కడప కేంద్రం ఈరోజు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు

ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భిణుల్లో బీపీ కారణాలు పరిష్కారం గురించి డాక్టర్ చిల్లాపల్లి భువనేశ్వరి గారితో పరిచయం, అనంతరం హిందీ దివస్ సందర్భంగా శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఈ అంశాలు ఉంటాయి. ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, 8:35 వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినతులివిగో వినాయక హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీఎస్ రవికుమారెడ్డి, నిర్వహణ శ్రీఏ విజయభాస్కర్ రెడ్డి. ఈ నాటిక ఈ ఉదయం 8:35 వినవచ్చు. ఈ ఉదయం 9:00 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం, 10:00 మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కొత్తకోట శంకర్ గారిచే వయోలిన్ వాయిద్యం వింటారు. 12:40 మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వినవచ్చు. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 మహిళా స్రవంతి, మహిళా సాధికారత వార్తలు, ఆ తర్వాత అందమే ఆనందం సౌందర్య చిట్కాలు వింటారు. 2:15 చిత్రసీమ. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతలతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 శ్రీవై చిన్నకేశవులు బృందం ఆలపించిన చెక్క భజన గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల, ఇందులో రబీ కంది సాగులో మెలకువలు, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మొక్కల పెంపకం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్లో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

రాత్రి 8 గంటలకు చిత్రసీమ, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వింటారు. 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది విశాఖపట్న కేంద్రం సమర్పణలో. ఈ ఉదయం 7:15 వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, 7:05 వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్బంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు

0: 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్చంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులు

0: అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

సరికొత్త ఆశలకు ఆలోచనలకు ఆహ్వానం పలుకుతూ మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదభరితం చేసే కాంతిరేఖలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈనాటి కార్యక్రమంలో వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన గర్భిణుల్లో బీపీ కారణాలు పరిష్కారం గురించి డాక్టర్ చిల్లాపల్లి భువనేశ్వరి గారితో పరిచయం, అనంతరం హిందీ దివస్ సందర్భంగా శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం, చివరలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక అంశాలు ఉంటాయి.

0: కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా జ్ఞానానికి శుభానికి ప్రతీకగా నిలిచే విఘ్నేశ్వరుని ఆరాధనలోని విశిష్టతను, వినాయక చవితి పర్వదిన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇప్పుడు శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం ద్వారా తెలుసుకుందాం.
1: శ్రీమద్గణేశం విధిముఖ్యవంద్యం గౌరీసుతం విఘ్నతమోధినేశం కళ్యాణ సంవర్తిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహాం భజామి. ఆకాశవాణి శ్రోతలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకమును వ్యాస మహర్షి ఉచ్చరించుచుంటే వినాయకుడే లిఖించెనని ప్రతీతి. ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు, ప్రముఖ దేవుడు గణపతి. ఏ కార్యానికైనా, అది భౌతిక రంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, వాటి అవరోధాలను తొలగించి సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద సాంప్రదాయం. గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించే దైవమని గణానాంత్వం గణపతిం అనే ప్రధాన వేద మంత్రానికి ఆంతర్యం యజ్ఞం లోక కళ్యాణ కృత్యం. ఆ

దేవతాగణానికి, మంత్ర సమూహానికి, యాజ్ఞకుల బృందానికి ప్రభువై ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేద మంత్రాలకు ప్రణవం ఓంకారం. ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తివంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు, ఓంకారమే గణపతి. విఘ్ననాశనమే ఆరంభం. అందుకే ఈయనను విఘ్న సంహారకునిగా ఆరాధిస్తున్నాం. యోగశాస్త్రంలో మూలాధారాధిపతి, సర్వయోగ సిద్ధులకి మూలం. వేదాలలో బృహస్పతిగా, బ్రాహ్మణస్పతిగా ఈతనినే అభివర్ణించారు. ఈయన కృప వల్లనే బృహస్పతి పేరుతో దేవాచార్యుడు వెలుగొందాడు. బృహతి అనగా వాక్కులు, జ్ఞానశక్తులు. వాటికి ప్రభువు బృహస్పతి. వేద విజ్ఞానాలు, కర్మలే బ్రాహ్మణాలు. వాటికి శాసకుడు బ్రాహ్మణస్పతి. 7 కోట్ల మంత్రరాశికి మూలమైనవాడు అని గణపతి సహస్రనామాలలోని మాట. ఆ మంత్రరాశియే స్వామివారి లంబోదరం. వేద మంత్ర స్వరూపుడు కనుక ఈతడు బుద్ధిశక్తికి అధిష్టాన దేవత కూడా. స్వామి నామాలే అతని తత్వాన్ని పట్టిచూపుతాయి. శుద్ధమైన తెల్లనైన వస్త్రము దాల్చినవాడు, అంతటా వ్యాపించియున్నవాడు, చంద్రుని వంటి వర్ణము కలిగినవాడు, 4 భుజములు కలవాడు, భక్తులను అనుగ్రహించు ముఖముతో విరాజిల్లువాడు అగు మహాగణపతి దేవుని సమస్తమైన విఘ్నములు ఉపశాంతి పొందుట కొరకు ధ్యానించుచున్నాను అని గణపతి శ్లోక భావం. సుప్రసిద్ధమైన ఈ శ్లోక రత్నమును పరమేశ్వర తత్వము మరియు విశేషార్థముగా పేర్కొనబడినది. దానిని గూర్చి సంగ్రహంగా తెలుసుకుందామా? శ్రీలుసంగనాదు చిత్తంబులోపల భక్తితోడ నిలిపి ప్రస్తుతింతు నిఖిల లోకవంధ్యుని పరమేషు ఆర్తజన చరణ్యునగ్రగణ్యును. శుక్రాంబరుదరుడు అనగా శుక్లమనగా తెలుపు, శుద్ధమైనది. అంబరమనగా వస్త్రము, ఆకాశము అని 2 అర్థములు. త్రిగుణములకు వర్ణములు కలవు. వాటిలో సత్వగుణము తెలుపు రంగును, రజోగుణము ఎరుపు రంగును, తమోగుణము నలుపు రంగును సూచించుచున్నాయి. వినాయకుడు తెల్లని వస్త్రమును దాల్చినవాడు కనుక అతడు సత్వగుణ ప్రధానుడు. పంచమహాభూతములలో 1 ఆకాశం. దూరంగానున్న ఆకాశం నీలరంగుగా కనిపించును, కానీ దీనికి ఏ వర్ణమూ లేదు. ఆకాశమనగా అవకాశం. ఇది లేకుండా ఏ 2 భూతములకు సంయోగం లేదు. 1 భూతములోనున్న 2 అణువుల మధ్య కూడా ఆకాశముంటుంది. అందులో పరమేశ్వరుని యొక్క చైతన్య శక్తి అభివ్యాప్తమైయుంటుంది. ఈ చరాచర ప్రపంచమునకు ఆధారమైన ఆకాశమును ధరించిన వాడే వినాయకుడు. అతడే ఈ సృష్టినంతటినీ తన అధీనములో ఉంచుకొనువాడు. విష్ణురూపుడు. విష్ణువంటే సర్వవ్యాపి. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అంతటను వ్యాపించియున్నవాడు. విష్ణువునకు మరొక పేరు నారాయణుడు. అనగా నీరే స్థానముగా కలిగినవాడు. అందుకే వినాయక చవితి నాడు పూజ పూర్తి అయిన పిమ్మట వరసిద్ధి వినాయక స్వామిని నీటిలో నిమజ్జనము చేస్తారు. శశివర్ణుడు. శశి అనగా చంద్రుడు. చంద్రుని వలె తెల్లనైన స్వరూపము కలవాడు, చల్లనైనవాడు వినాయకుడు. శశమనగా కుందేలు. అది దాట్లు పెట్టుచూ దూకునది. శశి అనగా కుందేలును ధరించినవాడు చంద్రుడు. చంద్రునిలోనున్న మత్స కుందేలు అనే కథ ప్రచారములో ఉన్నది. కుందేలు నేల మీద ఒకే తీరు నడక లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది. అదేవిధంగా చంద్రుని యొక్క వృద్ధి క్షయాలతో శుక్ల కృష్ణ పక్షములేర్పడుతున్నవి. అందుకే చంద్రుని గమనమును కుందేలుతో పోల్చుతారు మన పూర్వీకులు. చంద్రుని ననుసరించి కాలమును కొలుచుచున్నారు. ఆ విధంగా వచ్చిన చాంద్రమానమును మనవారు ఆచరించుచున్నారు. కాలము 2 విధములు. 1 ఖండకాలము, 2 అఖండకాలము. ఖండకాలము అనగా దినము, పక్షము, మాసము, సంవత్సరము కలది. అఖండకాలమనగా సూర్యుడు, చంద్రుడు మున్నగు

గ్రహ సంచారములేని చోట నుండునది. వినాయకుడు ఖండకాల స్వరూపుడు, అనగా లోకమును పాలించేవాడు. అట్లే కాలమును తన అధీనములో ఉంచుకునివాడే వినాయకుడు, చతుర్భుజుడు. వినాయకుడు నాలుగు భుజములు కలవాడు. భుజమనగా భోజనము చేయునది, పాలించునది అని రెండర్థములు. నాలుగు చేతులతో కాలమును భుజించువాడు అనగా ఖండకాలమును అఖండకాలముగా మార్చుకునివాడు వినాయకుడు. చాంద్రమానము ప్రకారము పాడ్యమి నుండి అమావాస్య వరకు తిథులతో రోజులు ఏర్పడును. 30 తిథులతో రెండు పక్షములు ఏర్పడును. శుక్ల కృష్ణ పక్షములతో మాసములేర్పడును. చైత్రాది మాసములతో ప్రభవాది సంవత్సరములేర్పడును. దినము, పక్షము, మాసము, సంవత్సరము అను నాలుగింటిని తన భుజములుగా కలవాడు వినాయకుడు. విఘ్నేశ్వరుడు నాలుగు యుగములను తనలో లీనము చేసుకొనుచున్నాడు. అట్లే ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగింటిని పాలించుచున్నాడు విఘ్ననాయకుడు. విఘ్నమనగా ఆటంకము. కార్యమును చంపునట్టి లక్షణము అది. ఈ సృష్టిలోని లక్షణమంటారు మన పెద్దలు. విఘ్నములను తన అధీనములో ఉంచుకునేవాడు కనుక విఘ్ననాయకుడు వినాయకుడు. విఘ్నములను కలిగించేవాడు మరియు విఘ్నములను తొలగించేవాడు. అట్లే విఘ్నమనే రాక్షసుని సంహరించిన వాడు కనుక విఘ్నేశ్వరుడని, విఘ్నరాజని పేరు వచ్చింది. ఆబాల వృద్ధులందరూ విఘ్నములు ఉపశమించుట కొరకు వినాయకుని ధ్యానించుచున్నారు. అట్లే కార్యసిద్ధి కొరకు, సద్బుద్ధి కొరకు, జ్ఞానార్జన కొరకు సాధకులందరూ మహాగణపతిని పూజించుచున్నారు. వినాయకుని వ్రతములో గణపతి ఆవిర్భావ కథ ఉన్నది. పూర్వము గజరూపం గల రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేమి వరము కావాలో కోరుకోమనగా ఆ గజాసురుడు శివుణ్ణి స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఉదరములోనే ఉండాలని కోరుకున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే శివుడు వెంటనే గజాసురుని ఉదరంలో ప్రవేశించి సుఖంగా ఉండగా కైలాసంలో పార్వతి శివుని జాడ తెలియక అందరినీ అడుగుతూ ఉండగా కొంతకాలానికి గజాసురుని ఉదరంలో ఉన్నట్లు తెలుసుకుంది. శివుణ్ణి బయటకు తప్పించే మార్గం కొరకు బాధపడుతూ చివరికి విష్ణువును వేడుకొని తన భర్త విషయాన్ని తెలిపింది. మహాత్మా, నీవు పూర్వం భస్మాసురుని బారు నుండి నా భర్తను రక్షించి నాకు ఇచ్చావు, అలాగే ఈనాడు కూడా రక్షించమని వేడుకొనగా శ్రీ మహావిష్ణువు పార్వతికి ధైర్యం చెప్పి వెంటనే బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసురుని సంహరించి ఉపాయం ఆలోచించాడు. అందరూ గంగిరెద్దుల మేళతాళాలతో మంచిదని నిర్ణయించుకొనిరి. నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిద్యాన్ని ఇచ్చి తనను చిరుగంటలు సన్నాయి మేళాలతో గజాసురపురం వెళ్లి గంగిరెద్దును బాగా ఆడిస్తున్నారు. గజాసురుడు వాయిద్యాలను విని వారిని తన వద్దకు పిలిపించుకుని తన భవనంలో గంగిరెద్దును ఆడించుకున్నాడు. బ్రహ్మాది దేవతలు వాయిద్యం విశేషాలు మిరుమిట్లు గొలుపగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి వరం కావలయనో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. శ్రీహరి రాక్షసుణ్ణి సమీపించి శివుని వాహనమైన నంది శివుని తెలుసుకోవటానికి వచ్చాము, కావున శివుణ్ణి ఇమ్మన్నాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడైన శ్రీహరిగా ఎరిగి తనకు మరణమే శరణ్యమని, తన గర్భములో ఉన్న పరమేశ్వరుని నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నీవు ధరింపుమని ప్రార్థించి విష్ణుమూర్తిని అంగీకారం తెలుపగా అతడు నందిని ప్రేరేపించాడు. అంతట శివుడు గజాసురుని గర్భం చీల్చి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. వెంటనే శ్రీహరి, దుర్మార్గులకు ఇలాంటి వరాలు ఇవ్వరాదు, ఇచ్చినా పాముకు పాలు పోసినట్లే అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు తెలిపి తాను వైకుంఠానికి వెళ్ళాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బిరబిరా వెళ్ళాడు. కైలాసంలో పార్వతి శివుని రాక

0: అతను తన పరివారం ద్వారా విని సంతోషంతో తలంటు స్నానం చేయడానికి వెళుతూ తన ఆంతరంగిక మందిరానికి ఎవరూ రాకుండా చూడటానికి కావలి కాచే పరివారం లేదు. నలుగు పిండిని ముద్దగా చేస్తూ బాలునిగా చేసి దానికి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలా పెట్టి స్నానానికి బయలుదేరింది. స్నానం చేసి అలంకరణ చేసుకుంటూ శివుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. శివుడు నందిపై వచ్చి లోపలికి పోగా కాపలాగా ఉన్న బాలుడు అడ్డగించాడు. శివుడు కోపించి త్రిశూలంతో బాలుడి తలను ఖండించి లోపలికి వెళ్లాడు. పార్వతి సంతోషంతో శివుణ్ణి చూసి ఎదురుగా వెళ్లి పాదపూజ చేసింది. శివ పార్వతులిద్దరే పరమానందముతో ముచ్చట్లు ఆడుతుండగా వాకిలి దగ్గర బాలుని ప్రస్తాపన వచ్చింది. అప్పుడు శివుడు విషయాన్ని తెలిపాడు. పార్వతి బాధపడగా వెంటనే గజాసుర శిరంబు ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజానుడు అని పేరు పెట్టాడు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి అస్తా నక్షత్రంతో కన్యాలగ్నం అయినది కావున అందరూ వినాయక పండుగ భాద్రపద శుద్ధ చవితిని జరుపుకుందరు. దేవుళ్ళందరూ మానవులు అడిగిన కోర్కెలను నెరవేర్చుతారు. కాని గణపతి దేవుడు అలా కాదు. నీకు ఏది అవసరమో ఆ కోర్కెను అడగకుండానే నెరవేర్చుతాడు. ప్రతి కార్యానికే మూలమైన మొదట స్మరించదగినవాడు పూజించదగినవాడు విఘ్నేశ్వరుడు. ప్రకృతికి మూలమైనది ఆధారమైనది పృథ్వీ. మనము ఉపయోగించే ప్రతి వస్తువు పృథ్వీ నుండే ఉద్భవించినది. అందువల్ల ప్రకృతికి మూలమైనది ఆధారమైనది పృథ్వీ. అందువల్ల ఈ మూలమైన మట్టితో ఆ మూల పురుషుడైన విఘ్నేశ్వరుని తయారు చేయుచున్నాము. అందువల్ల విఘ్నేశ్వరుని నిమజ్జనము చేయాలంటే జలంలోనే నిమజ్జనము చేయాలి. అడవిలోనో కుంపటిలోనో నిమజ్జనము చేయకూడదు. జలములో నిమజ్జనము చేయుటకు కారణము పృథ్వీ జలములోనే లీనమవుతుంది. కనుక పృథ్వీ జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో లీనమవుతుంది. ఆ మహాగణపతిని మరి ఒక్కసారి మనసారా వేడుకుందామా. శ్రీపార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్యచారి భక్త మహాకాయ కాత్యాయనీజాద సంజాత స్వామి శివాసిద్ధి విఘ్నేశ నీపాద పద్మంబులన్నీదు కంఠంబు నీభుజ్జు నీమౌని నీమౌని బాల్యందు ఖడ్గంబు నీ నాలుగు హస్తంబులన్నీ కరాలంబు నీ పెద్ద వక్రంబు దంతంబు నీపాద హస్తంబులంబోదరంబున్ సదా మూసి కాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సుర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి ప్రీతి మృక్కంగగా శ్రీగంధమున్ కుంకుమక్షితల్ జాజులున్ పొంగలున్ చెంబులున్ మల్లెలున్ బంగారు పల్లెమందుంచి నిన్ను పూజింపకే అన్య దైవములను గొల్చుడే కాదే. యో భక్త మందార యో సుందరాకార యో భాగ గంభీర యో దేవ చూడామని లోకరక్షామని బంధు చింతామణి మమ్ముల్ని పుడ్డున సురస్టేయులంజేయుమంటిమి మహాత్మా శ్రీ గణేశ నమస్తే నమస్తే నమస్తే నమః.
1: మీరింతవరకు వినాయక చవితి పర్వదిన విశిష్టతను శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి మాటల్లో విన్నారు. మనసులో భక్తి, ఆలోచనలో జ్ఞానం, అడుగుల్లో శుభం, ఇదే విఘ్నేశ్వరుని ఆరాధన మనకు అందించే జీవన సందేశం.

ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ ఉదయం 8:35 వినతులివిగు వినాయక హాస్యనాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి. వినండి ఈ ఉదయం 8:35 వినతులివిగు వినాయక హాస్యనాటిక. రచన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి. కాంతిరేఖలు కార్యక్రమంలో తర్వాత

0: ఆరోగ్య సౌభాగ్యం గర్భిణుల్లో బీపీ కారణాలు పరిష్కారం ఈ అంశంపై డాక్టర్ చిల్లాపల్లి భువనేశ్వరి గారితో పరిచయం వింటారు.
1: ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట గర్భవతుల్లో హై బీపీ

0: గర్భవతుల్లో హై బీపీ రావడానికి గల కారణాలు తెలుసుకునే ముందుగా అసలు బీపీ అంటే ఏంటో చెప్తారా?
1: ఫస్ట్ మన రక్తనాళాలలో రక్త సరఫరా జరగడానికి హార్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ హార్ట్ ఎప్పుడైతే మనకి ముడుచుకుంటుందో దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. హార్ట్ ఎప్పుడైతే రిలాక్స్ అంటే విచ్చుకుంటుందో దాన్ని మనం డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇది మనకి నార్మల్ గా 120/80 ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్నా దానికన్నా ఎక్కువ ఉన్నా మనం రక్తపోటు గాని హైపర్ టెన్షన్ గాని బీపీ అని గాని మనం నిర్ధారిస్తాం.
0: స్త్రీలకి ఎలాంటి బీపీలు ఉంటాయండి?
1: ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ లో బీపీ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ అనేది 140/90. అంటే మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక 5-10 నిమిషాలు తనని కొంచెం స్ట్రెస్ ఫ్రీ చేసి బీపీ చూసినప్పుడు 140/90. ఇది 2 సార్లు చూడాలి, 2-3 సార్లు 4 గంటల వ్యవధిలో చూసి మనకి 2 సార్లు గాని బీపీ 140/90 ఉంటే మనకి ఈ ప్రెగ్నెంట్ లేడీకి బీపీ ఉంది అని నిర్ధారిస్తాం. ఇందులో రకాలు ఏంటంటే 4 రకాలు ముఖ్యంగా. ఒకటి జెస్టేషనల్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీ సమయంలోనే బీపీ వస్తుంది, అది కూడా 5 నెలల తర్వాత వస్తుంది, అంటే 20 వారాలు దాటిన తర్వాత బీపీ మనకి కనపడుతుంది. ఇది డెలివరీ అంతా ఉండి డెలివరీ అయిన తర్వాత కంట్రోల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే డెలివరీ తర్వాత కూడా 12 వారాలు లోపు మనకి బీపీ కంట్రోల్ అయ్యింది అంటే దీన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటాం. ఇంకొక కారణం ఏమంటే ప్రీ ఎక్లాంషియా అంటాం. అంటే ఈ బీపీ ఎక్కువ అయ్యి మనకి అవయవాలకి ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది అంటే దీన్ని ప్రీ ఎక్లాంషియా అంటాం. ఇది మనం ఒక పరీక్ష ద్వారా నిర్ధారిస్తాం. సిమ్టమ్స్ ప్లస్ ఒక పరీక్ష, ఒంటికి పరీక్షలో మనం ప్రోటీన్ అనే ఒక దాన్ని టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఉంటే మనం ప్రీ ఎక్లాంషియా అంటాం. లేదు అంటే కొన్ని కారణాలు కూడా ఉంటాయన్నమాట దీనికి. ఇంకొక రకం ఏమంటే ఎక్లాంషియా, అంటే ఈ బీపీ ఎక్కువ అవడం వల్ల మెదడుకి ఇబ్బంది జరిగి వాయి అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక సెక్టర్ ఆఫ్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో. ఇంకొకటి ఏమంటే క్రానిక్ హైపర్ టెన్షన్, అంటే 20 వారాల కన్నా ముందు వచ్చి తర్వాత 12 వారాల తర్వాత కూడా తగ్గకుండా పోతే దీన్ని మనం క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాం.
0: ఈ బీపీ కారణంగా తల్లికి బిడ్డకు కలిగే నష్టాలు గాని సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా?
1: ఉన్నాయి. ఇది మన ఇండియాలో 10% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో 1% ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. తల్లికి బిడ్డకి ఇది చాలా ఇబ్బందికరమైన ఒక వ్యాధి అన్నమాట. హైపర్ టెన్షన్ వచ్చింది అంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వీళ్ళని నిర్ధారిస్తాం. నిర్ధారించి పరీక్షలు కానీ యాంటీనేటల్ విజిట్స్ కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా ఉండాలన్నమాట. ఈ హైపర్ టెన్షన్ వల్ల మనకి ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇబ్బందులు ఏం జరుగుతాయి అనేసి అంటే అన్ని ఆర్గాన్స్ హెడ్ నుంచి టో వరకు అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెదడు చూసుకున్నాము అనేసి అంటే హెమరేజ్, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. తర్వాత కళ్ళ దగ్గరకు వచ్చాము అనేసి అంటే మనకి కళ్ళ లోపల పొర అనేది ఉంటుంది, అది డిటాచ్ అయిపోవడం, అంటే రెటినల్ డిటాచ్మెంట్ అయిపోయి పూర్తిగా చూపు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా హార్ట్ దగ్గరికి వచ్చాము అంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడము, లంగ్స్ లో అంతా వాటర్ చేరిపోయి పల్మనరీ ఎడిమా రావడము, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, లివర్ ఒక్కొక్కసారి రక్తం గూడు కట్టడం లివర్ లో, ఒక్కొక్కసారి లివర్ లో కూడా బ్లీడింగ్ అవ్వడము, తెలియకుండానే బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మనకి ముఖ్యంగా ప్రెగ్నెంట్ మదర్ నుంచి బేబీకి మనకి మధ్యలో బ్యారియర్ అనేది ప్లసెంటా, అంటే మాయ. దీని వల్లనే మనం తీసుకునే ఫుడ్ గానీ ఆహార పదార్థాలు, న్యూట్రిషన్, బ్లడ్ సప్లై, ఎవ్రీథింగ్ ఫీటస్ కి వెళ్లేది మనకి ప్లసెంటా ద్వారా అన్నమాట. ఈ ప్లసెంటా అనేది ముందుగానే విచ్చుకోపోవడం, అంటే ముందుగానే సపరేట్ అయిపోయి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మదర్ ఒక్కొక్కసారి డెత్ అయ్యే స్టేజ్ కూడా రావచ్చు. ఈ ప్లసెంటల్ సర్కులేషన్ అంతా మనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల బిడ్డకి ఏమైతుంది అంటే బిడ్డ తూకం అనేది తక్కువ ఉంటుంది, అంటే ఉండాల్సిన ప్రెగ్నెన్సీలో వెయిట్ కన్నా తక్కువ ఉండడం, ఒక్కొక్కసారి గాలి సరిగా అందకపోవడం వల్ల బిడ్డ ఒక్కొక్కసారి లోపల ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో తల్లికి బిడ్డకి ఈ రకాలైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.
0: ఒక రకంగా బీపీ గర్భవతుల్లో రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు.
1: అవునవును.
0: ఇక బీపీ లక్షణాలు ఏ విధంగా గర్భవతులు గుర్తించాలంటారండి?
1: కొన్నిసార్లు ఏమైతుంది అంటే బీపీ అనేది సింప్టమ్స్ ఏమీ ఉండదు, మరి కొంతమందిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బరువు అధికంగా పెరగడము. అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. అంటే ఫస్ట్ 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు. ఈ ఫస్ట్ 3 నెలల్లో నార్మల్

0: గా అయితే 1 నుంచి 2 కేజీలు బరువు మాత్రమే పెరగాలి. తర్వాత నెలలలో 1-5 కేజీలు, ఆ తర్వాత చివరి నెలలలో 1-5 కేజీలు. దీనికన్నా ఏమన్నా ఎక్కువగా అధిక బరువు పెరగడం కానీ, లేకపోతే ఎక్కువ తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, పైపొట్ట భాగం నొప్పి రావడం, లేకపోతే రైట్ సైడ్ కుడివైపున కాలేయం దగ్గర ఏమన్నా నొప్పి రావడం, ఒంటికి తక్కువగా పోవడం, ఇలాంటి చూపు సరిగా కనిపించకపోవడం, రెండు రెండుగా కనిపించడం, ఇట్లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది బీపీ ఎక్కువ అవుతుంది అనేసి అని అంటే.
1: అంటే ఈ లక్షణాలను ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే బీపీ ఉన్నట్లుగా భావించాలంటారు.
0: అవునవును.
1: ఒకసారి బీపీ వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చే పేషెంట్లకి ఏ విధంగా నిర్ధారిస్తారు?
0: మనము ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకముందు కూడా మనం దీన్ని ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే రాకముందు కూడా మనం దీన్ని తెలుసుకుని దీన్ని కంట్రోల్లో పెట్టుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశాలు ఒకట ఉన్నాయి. అంటే దీన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. వాళ్ళకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా, దేనికైనా మెడికేషన్స్ వాడుతున్నా గానీ, అధిక బరువు ఉన్నా గానీ, ఇవన్నీ కంట్రోల్లోకి తెచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకోమని చెప్తాం. ఒకవేళ ఏమైనా రక్తనాళాలలో ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటే దానికి మెడికేషన్స్ కూడా, చిన్న మెడికేషన్స్ అంటే లో డోస్ ఆస్పిరిన్ అంటాం, ఇవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఆహార నియమాలు, తర్వాత మెడిటేషన్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, ఇవన్నీ మనం సూచనలు సలహాలు మేరకు వాళ్ళని ప్రెగ్నెన్సీ తెచ్చుకోమని చెప్తాం. ఇవన్నీ ఏవి వాళ్ళు మన దగ్గరికి రాలేదు ప్రీ కన్సెప్షనల్ గా, అంటే ప్రెగ్నెన్సీ రాకముందు రాలేదు, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చారు, ప్రెగ్నెన్సీలో మనం బీపీ ఉందని నిర్ధారణ చేశాం. ఇప్పుడు ఎలాంటి మందులు కానీ లేకపోతే సలహాలు కానీ తీసుకోవాలంటే ఫస్ట్ మనం బీపీ అనేది ముందుగా చెప్పిన విధంగా ఉందా లేదా అనేది కరెక్ట్ గా మనం మెజర్ చేసుకోవాలి. అంటే 2-3 సార్లు చూసి 140/90 ఉండడంలో 4 గంటల వ్యవధిలో బీపీ ఉందా లేదా అని నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత మిగతా రక్త పరీక్షలు, అన్ని అవయవాలకు సంబంధించిన రక్త పరీక్షలన్నీ చేయాలి. చేసిన తర్వాత ఆమెని మందుల ద్వారా నయం చేయగలమా లేదు అనేసి, అంటే డైట్ అవి చెప్పి ఏమైనా నయం చేయగలమా అనేది డిసైడ్ అవ్వాలి.
1: మీరు నిర్ధారణ చేశాక అంటే మందులు కాకుండా వేరే మార్గం అన్నారు, ఆ మార్గం ఏంటో చెప్తారా?
0: మెయిన్ గా ఏమంటే బీపీ ఉంది అని మనం ఒకసారి నిర్ధారించాము, ఆమెని స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఎక్కువ ఆలోచదగిన విషయాలు కానీ, ఎక్కువ ఆందోళన కలిగే విషయాలు కానీ నుంచి ఆమెని దూరంగా ఒక కూల్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ లో ఆమెను చూసుకుంటూ ఉండాలి. డైలీ ఇంటి దగ్గర అంటే ఆమెకు సదుపాయంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి పొద్దున సాయంత్రం బీపీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుని అదొక పేపర్లో రికార్డ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేటప్పుడు యాంటీనేటల్ చెకప్స్ కి తీసుకురావాలి. దాంతో పాటు బిడ్డ ఎలా ఉంది లేదు తెలుసుకోవాలంటే బిడ్డ కదలికలంతా గమనించుకుంటూ ఉండాలి. దీంతో పాటు మేజర్ గా డైట్, ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ కానీ, పికెల్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఒక 1/2 అవర్ మెడికేషన్ కానీ, యోగా కానీ, లేదు అంటే వాకింగ్ కానీ, ఇలాంటివి చేసుకుని బీపీ వచ్చినా కూడా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది.
1: బీపీ వచ్చిన తర్వాత ఇలాంటి స్థితిలో గర్భవతులు దీర్ఘకాలం ఈ టాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉంటుందంటారా?
0: 10 నుంచి 20% మందికి ఏమైతుంది అంటే బీపీ అనేది డెలివరీ అయిన తర్వాత కంట్రోల్ అయిపోతుంది. కొంతమందికి ఒక 10 నుంచి 20% వాళ్ళకి బీపీ అనేది డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, వాళ్ళు కంటిన్యూస్ గా టాబ్లెట్స్ వాడుకోవాల్సి వస్తుంది.
1: స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారండి వీటి బారిన పడకుండా ఉండాలంటే?
0: ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం, మెడికేషన్, ఎక్సర్సైజ్, దాని తర్వాత చిన్న సప్లిమెంట్స్ అంటాం. మనకి ఈ బీపీ అనేది దేని వల్ల వస్తుంది తెలుసుకొని దానికోసం కొంచెం పొటాషియం రిచ్ ఫుడ్స్ కానీ, వాళ్ళకి ప్రిజర్వేటివ్ లేని ఫుడ్స్ చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేస్తాము. ఆయిల్ అనేది లైక్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి కాకుండా గానుగ నూనెలో అవి వాడమని చెప్పడం, ఇట్లాంటివి సూచనలు ఇస్తాం. మేజర్ గా ఈ బీపీ అనేది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అనేసి అంటే యంగ్ ఏజ్ అంటే 18-19 ఇయర్స్ లోపల మ్యారేజెస్ జరిగి వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అంటే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏమంటే ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ అంటే
1: 35
0: ప్రెగ్నెన్సీ రావడం, అంటే 35 ఏళ్లకు మించి ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసి అంటే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు గర్భం దాల్చిన సమయంలో ఇద్దరు అంటే కమల పిల్లలు ఉండినప్పుడు కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఉంటే కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఈమెకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా రక్తం గూడు కట్టే ఛాన్సెస్ ఉంటాయి, దీన్ని థ్రాంబోఫిలియాస్ అంటాం. ఇవి ఉన్నా గానీ బీపీ వచ్చే అవకాశం ఉంటది. ఆమె ఉన్న ఎన్విరాన్మెంటల్ ద్వారా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కడ సాల్ట్ అట్లాంటివి తీసుకుంటా ఉన్నా, సోషియో ఎకనామిక్ స్టేటస్ ని బట్టి కూడా, ఎన్విరాన్మెంటల్ స్టేటస్ ని బట్టి కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి అన్ని మనం కంట్రోల్

0: లో పెట్టుకుంటే బీపీని మనం నిర్ధారించే అవకాశాలు ఉంటాయి.
1: మామూలుగా పట్టణ ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఇలాంటి అవగాహన ఉండదు. మరి వారికి ఈ రేడియో ద్వారా మీరు ఇచ్చే సూచన సలహా ఏంటండి?
0: ఫస్ట్ యాంటీనేటల్ విజిట్స్, ప్రెగ్నెన్సీ దాల్చారు అని కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఒకసారి డాక్టర్ని అయితే సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత బేస్ లైన్ బీపీ అంటాం, అంటే ఆమెకి నార్మల్గానే బీపీ ఎంత ఉంది లేదు తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఆమెకు అర్థమవుతుంది. దాంతోపాటు ముందు చెప్పిన సింప్టమ్స్ అవి గమనించుకుంటూ ఉండాలి. బిడ్డ కదలిక కానీ, లేకపోతే ఆమెకి ఏమన్నా తలనొప్పి కానీ, వాంతులు కానీ, పై పొట్ట నొప్పి కానీ ఇట్లేమన్నా ఉన్నాయి అనేసి అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ముందుగా వాడిన మెడికేషన్స్ కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవాలి. డైట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి.
1: అప్పుడప్పుడు ఈ టాబ్లెట్లు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కలిగే నష్టాలు ఏమైనా ఉంటాయా?
0: ఉంటాయండి. నార్మల్ గా ప్రజలు ఏమనుకుంటారు, ఒకసారి మాత్రలు వాడారు తర్వాత ఇంటి దగ్గర ఎక్కడొక చోట బీపీ చూపించుకున్నారు, బీపీ నార్మల్ ఉంది, నాకు బీపీ నార్మల్ ఉంది, బీపీ తగ్గిపోయింది, ఇంకా మాత్రలు వాడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఎందుకు బీపీ నార్మల్ గా ఉంది? ఈ బీపీ మాత్రలు వాడడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంది, అంతేగాని పూర్తిగా నయం అయిపోలేదు. ఈ ఒక్క అవగాహన అయితే పట్టణ ప్రాంత ప్రజలు గాని, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గాని ఇదైతే గమనించాలి. బీపీ అనేది పూర్తిగా పోలేదు కానీ కంట్రోల్లో ఉంది. ఈ మెడికేషన్ వాళ్ళు స్టాప్ చేయడం వల్ల ఏమైతుంది అనేసి అంటే ఒక్కొక్కసారి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి ఫిట్స్ అనేది రావడం, అంటే ఎక్లాంషియా అంటాం, ఫిట్స్ అనేది రావడం వల్ల తల్లి బిడ్డకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డ హాస్పత్రికి వచ్చే లోపలే బిడ్డ లోపల ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: ఒకసారి డాక్టర్ గారు ఈ టాబ్లెట్లు సూచించిన తర్వాత తప్పనిసరిగా వాడడం అనేది జరగాలి.
0: కంపల్సరీ వాడాలి.
1: మారడం అనేది డాక్టర్ గారి
0: ఆధ్వర్యంలోనే జరగాలి.
1: చిల్లాపల్లి భువనేశ్వర్ గారు ఈ పూట మా స్టూడియోకి వచ్చి గర్భవతుల్లో బీపీ రావడానికి గల కారణాలు, లక్షణాలు, వీటితో పాటు చికిత్స ఏ విధంగా అందిస్తారు ఈ విషయాలను తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరు ఇంతవరకు గర్భవతుల్లో బీపీ రావడానికి కారణాలు, పరిష్కారం గురించి డాక్టర్ చిల్లాపల్లి భువనేశ్వరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. భాష అనేది కేవలం భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ మనుషుల హృదయాలను కలిపే సజీవ వారధి. అలాంటి మధురమైన హిందీ భాష వైభవాన్ని స్మరించుకునే సమయమిది. హిందీ దివస్ సందర్భంగా శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
4: సెప్టెంబర్ 14వ తేదీకి ఒక విశిష్టత ఉన్నది. ఈ రోజును భారతదేశం అంతటా హిందీ భాషా దినోత్సవంగా లేదా రాజభాషా దినోత్సవంగా జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకత. అనేక భాషలు, తెగలు, జాతులు, మతాలు కలిగి ఉన్నప్పటికీ మన దేశంలో అనాది నుండి సాంస్కృతిక ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలో అనేక భాషలు మాట్లాడబడుతున్నప్పటికీ వీటిలో సారూప్యత స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని భారతీయ భాషల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత, పంచతంత్రం మొదలగు సాహితీ సంస్కృతులు స్పష్టంగా ఐక్యంగా గోచరిస్తాయి. భారతీయ భాషలన్నింటికీ వేరువేరు లిపులు ఉన్నప్పటికీ ఉచ్చారణ విధానం ఒక్కటిగానే ఉంటుంది. ఉదాహరణకు ఈ వంటి అచ్చులు, కాక గాగా వంటి హల్లులు భారతీయ భాషలన్నింటిలో ప్రకటితమవుతాయి. అనగా మన దేశ ప్రకృతిలోనే అంతర్గతంగా ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మన భరత జాతి.

బలం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సమస్త భారతాన్ని జాగృతం చేసి ఏకత్రాటిపై నడిపేందుకు హిందీ భాష ఎంతగానో దోహదపడింది. హిందీ నేర్చుకోవడం అంటే దేశభక్తికి మరో రూపంగా భావించేవారు. దేశాన్ని సమైక్యపరచడానికి బాలగంగాధర్ తిలక్ ఎలాగైతే గణేష్ ఉత్సవాలను విశేషంగా ప్రోత్సహించారో అదేవిధంగానే మన జాతిపిత అయిన మహాత్మా గాంధీజీ స్వాతంత్ర పోరాట కాలంలో హిందీ భాష ప్రచారాన్ని కూడా గావించాడు. జాతీయ సమైక్యతకు హిందీ భాష ఎంతగానో తోడ్పడినందున మహాత్మా గాంధీజీ యొక్క స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14 మన రాజ్యాంగంలోని 351 అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషా దినోత్సవంను జరుపుకుంటున్నాం. హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43.6% మంది హిందీని తమ మాతృభాషగా గుర్తించారు. హిందీ అనే పదానికి పర్షియన్ భాషలో సింధు నది భూమి అని అర్థం. హిందీ భాషకున్న లిపిని దేవనాగరి లిపి అంటారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలన్నింటిలో ఇది 5వది. దేశవ్యాప్తంగా హిందీని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సెప్టెంబర్ 14 హిందీ దివస్గా జరుపుకుంటున్నాము. హిందీ భాషా ప్రచారం కోసం దేశమంతటా వివిధ కార్యక్రమాలు అనగా సాహితీ సభలు, కవి గోష్ఠి, వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు మొదలగు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున దేశ అధ్యక్షుడు అనగా రాష్ట్రపతి హిందీ భాష మరియు సాహిత్యానికి చేసిన కృషికి అనేక పండితులను కూడా సత్కరిస్తారు. హిందీ ఒక్క భారతదేశంలోనే కాక మారిషస్, ఫిజీ, నేపాల్, సురినమ్, గయానా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి అనేక ఇతర దేశాల్లో కూడా మాట్లాడతారు. హిందీ భాషను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. అందులో కొన్ని ముఖ్యమైనవి. 1960 విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ స్థాపించబడింది. ICCR అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విదేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాల్లో హిందీని ప్రచారం చేస్తున్నది. కృత్రిమ మేధస్సు ద్వారా భారతీయ భాషలను నేర్చుకోండి అనే స్వీయ బోధనా వేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజభాషా గౌరవ పురస్కార్ మరియు రాజభాషా కీర్తి పురస్కారాలు ఇచ్చి హిందీ భాషకు విశేష గుర్తింపు తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నిరంతరము చేస్తున్నది. హిందీ భాషా ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాల్లో 2 రోజుల పాటు అంటే 2 వారాల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో వ్యాసరచన, వక్తృత్వము, కవితల పోటీలు, క్విజ్ తదితర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన భాషల పట్ల గర్వంతో మరియు మన సంస్కృతి పట్ల ప్రేమతో మనందరం హిందీ దివస్ను జరుపుకుందాం మరియు దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుకుందాం. జై హింద్.

0: జై హిందీ, జై హిందుస్థాన్.
1: హిందీ దివస్ సందర్భంగా మీరింతవరకు శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: కాంతి రేఖలు కార్యక్రమంలో చివరిగా వినండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. ముందుగా ఈ రోజున జన్మించిన కొందరు అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల వివరాలు. భారత స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, రాజకీయవేత్త పండిట్ గోవింద్ మాలవ్య 1902 సెప్టెంబర్ 14 జన్మించారు. వీరు 1931 జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి కార్యదర్శిగా హాజరయ్యారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 6వ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు 1883 సెప్టెంబర్ 14 కర్నూలులో జన్మించారు. ఆయన తెలుగు జాతికి ఎన్నో సేవలు చేశారు. ఎడిటర్ అనే ఆంగ్ల పదానికి సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. ఆయన ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రపత్రికకు తొలి సంపాదకుడు. మహిళల సమస్యలు పరిష్కరించడం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపారు. మరికొన్ని విశేషాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త అయిన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ 1949 సెప్టెంబర్ 14 తెనాలిలో జన్మించారు. వీరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే బహుభాషావేత్త, స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు గారు 1967 సెప్టెంబర్ 14 మరణించారు. ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి. హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి విఘ్నేశ్వరుడు జన్మించిన రోజును వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. అనగా ఇదే రోజున మనం వినాయక చవితిని జరుపుకుంటూ ఉన్నాం. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949 సెప్టెంబర్ 14 భారత రాజ్యాంగ పరిషత్ హిందీ భాషను దేశ అధికారిక భాషగా ప్రకటించినందున ఈ రోజును హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ ప్రసారంలో ఉదయం 8:35 వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినతులివిగో వినాయక హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీఎస్ రవికుమారెడ్డి, నిర్వహణ శ్రీఏ విజయభాస్కర్ రెడ్డి. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:00 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్.

0: ప్రతినిధి. వివిధ శాఖల పనితీరు, పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి విట్టి యూనివర్సిటీ విద్యార్థులు. రాష్ట వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏఐ అసిస్టెంట్, డిజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలందించాలన్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్, మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రేమతో రాసిన చిన్న పోస్ట్ కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని విట్టి యూనివర్సిటీకి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో 2014 ముందు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి అనేక సమస్యలు ఉండేవని, అనేక బ్యాంకులు ఎన్పీఏలతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేందుకు స్పష్టమైన విజన్, ప్రణాళిక అప్పట్లో లేదని, దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు తగిన వ్యూహం అవసరమని వివరించారు. ఉద్యమంలో పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 2.6% ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్ష కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1478 కేసుల్లో 15,43,00,000 రూపాయల పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. వినతులివిగో వినాయక హాస్యనాటిక

రచన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఏ విజయ భాస్కర రెడ్డి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రసారమవుతున్న వినతిలివిగో వినాయక హాస్యనాటిక వినండి.

0: అమ్మాయి శ్వేత, శ్వేత నిన్నేనే.
1: అబ్బబ్బబ్బబ్బా, ఏంటత్తయ్యా అలా అరుస్తారు?
0: అదేమిటే అమ్మాయి, ఒకసారి కాదు 5 సార్లు పిలిచాను, ఆ తర్వాతే అరిచాను. వినపడితే కదా, కాదే వినిపించుకుంటే కదా.
1: నేనేమైనా ఖాళీగా ఉన్నానా మీరు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి వాలిపోవడానికి?
0: అంటే నేను ఖాళీగా ఉన్నాననేగా నీ మాట ఉద్దేశం?
1: నా ఉద్దేశం అయితే అది కాదు.
0: చెప్పింది తెలుగులోనే కదా, మూగ సైగలు లేవు కదా, ఇంకా అర్థం కాకపోవడానికి అదేమైనా తమిళమా కన్నడమా?
1: మీరు విపరీత అర్థాలు తీసుకుంటే నేనేం చేయలేనండి.
0: అంతేలే అమ్మాయి, అదే మీ మామగారు ఉండి ఉంటే ఇలా ఉండేదా?
1: అబ్బబ్బబ్బా, అసలు విషయం చెప్పండి అత్తయ్యా, మీరు చెప్పే మాటలు వినడానికి ఇప్పుడు నాకు తీరిక లేదు. అసలు
0: నేను ముందే చెప్పాను.
1: ఏమని?
0: నిన్ను కాదులేవే, మా ఆయన్ను. మీరు ఉండండి, నే వెళతా అన్నా, వింటే కదా ఆయన వెళ్ళారు.
1: ఎక్కడికి?
0: నిన్ను ఊరుకోమన్నానా?
1: సరే సరే, కాస్త తొందరగా చెప్తురు.
2: అమెరికాలో ఉంటూ తమ పౌరులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు మాత్రమే ప్రోత్సాహకాలు.
0: నా గోరు చెప్పుకోవడానికి తోడు కూడా లేకుండా పోయింది.
1: అసలు ఎందుకు పిలిచినట్టు ఇప్పటికైనా చెప్తారా లేదా?
0: అదేనే, ఇక్కడ రిమోట్ కనపడటం లేదు, నువ్వేమైనా చూసావా అని అడుగుతున్నా.
1: ఇంట్లో వస్తువులన్నిటికీ నేనేమైనా కాపలాగా ఉన్నానండి? అందరూ నన్నే అడుగుతారు, మీరేమో ఇలాగా, మీ అబ్బాయి ఏమో వేసుకునే ఫ్యాంటు దగ్గర నుంచి చేసుకునే గడ్డం దాకా అన్ని వెతికిస్తే గాని మొదలు పెట్టరు. మీ అబ్బాయిని పిలవండి, ఈరోజు అటో ఇటు తేలిపోవాలి విషయం. నేను లాగలేనండి ఈ సంసారాన్ని, ఏ పని అసలు ఒద్దిగా చేసుకునివ్వరు కదా.
0: అయ్యో అలాగన్నానంటే, ఎదిరించి మాట్లాడమే కాకుండా బంగారం లాంటి మొగుణ్ణి పట్టుకుని పిలవండి మీ అబ్బాయిని అంటావటే? అదే మా కాలంలో అయితే కిక్కురు మనకుండా ఉండేవాళ్ళం. అత్తమామలంటే ఎంత గౌరవం, ఎంత భయం, ఎంత విధేయత. ఏమండి, వారు పోయి ఎక్కడున్నారో గాని అసలు తలెత్తే వాళ్ళమేమిటే? కనీసం పెళ్లి చూపులప్పుడు కూడా చూడలేదే తలెత్తి.
1: ఏం పాపం మెడపట్టేసిందా?
0: ఏమిటే మెడపట్టేసిందా అంటావ్?
1: అదే, అలా తల వంచి వంచి మెడ పట్టేసిందేమోనని.
0: వినయమే భయమే.
1: 4 లక్షలు ఇచ్చి కొన్నాం, మరి సరుకు బాగుందో లేదో ఆ మాత్రం చూసుకోవద్దా? అందుకనే ఇప్పుడు తల ఎత్తే చూస్తారు ఈ కాలం పిల్లలు. అప్పుడు మీరిచ్చింది ఎంతో ఏమో, అసలు ఉందో లేదో.
0: ఒరే అబ్బాయి, ఒరే మధు, నిన్నేరా, ఎక్కడ తగలట్టావు, రా ఇటు రా. నీ పెళ్ళాన్ని చూడరా ఎన్నేసి మాటలు అంటోందో, ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను మీ నాన్న దగ్గరికే వెళతారా?
1: ఇక్కడ ఏం తక్కువైందని?
0: ఇక్కడ అంతా ఎక్కువే, సలసలా కాగిపోతుంటా.
1: ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.
0: ఏమిటే అంతదాకా వచ్చిందా శాసించేదాకా?
1: అంతదాకా ఎందుకని నేను అనేది.
0: ఒరే మధు, ఒరే మధు, ఎక్కడ తగలంటావు, ఇక్కడ అంతా తగలిపోతుంటాను.
3: ఏమిటే అయిపోయింది, అసలే ఇన్సూరెన్స్ కూడా లేదు, ఏమిటో కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం చేద్దాం చెప్పమా? ఫైర్ ఇంజిన్ నెంబర్ ఎంత? ఒసే ఆ సెల్ తీసుకో, బకెట్ ఎక్కడే, నీళ్లున్నాయా? వర్షాకాలమైనా ఈ కుళాయిలో చుక్క నీళ్లు చూసి ఎన్నాళ్ళయిందో.
1: అబ్బబ్బా, ఈయనకన్ని తొందరే.
3: ఏమిటే నువ్వు అనేది, అక్కడ పక్కన మా అమ్మేమో తగలబడిపోతోంది అంటుంటే నువ్వేమో నింపాదిగా.
1: బకెట్లు, నీళ్లు, ఫైర్ ఇంజిన్లని హైరాణ పడుతున్నారు. మనదేవైనా పూరి గుడిసాండి, లేకపోతే మనం ఏమైనా గోడౌన్ లో కాపురముంటున్నామా?
3: అవును కదా, ఎందుకు చెప్పమా మరి అంతగా హైరాణ పడ్డా?
1: అంతా నా కర్మండి.
3: ఏమిటోనే, మా అమ్మ ఏదైనా చెబితే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
1: అవి రెండే కాదు, అసలైనా

0: చేయాల్సిన పని లేదనుకుంటాను.
1: ఏమో
0: వాటి పేర్లు తెలిసుండవులేండి, ఇప్పుడే తెలియవు. ఇక చిన్నప్పటి సంబరం చెప్పాల్సిన పని లేదులేండి.
2: ఏమిటే, చెట్టంత అబ్బాయిని పట్టుకొని ఎంత మాట అంటే అంత మాట అనడమేనా?
0: చెట్టంత కాదు, మొక్కంతా.
1: ఏమిటే శ్వేత, చెట్టంత నన్ను మొక్కంతా అంటున్నావు?
2: అదేరా, నేను కూడా బాధపడేది. భర్తను ఎవరైనా గొప్పగా చెప్తారు గాని ఇలా చెట్టంతను మొక్కంత చేస్తుందా అని.
0: అది కాదులేండి అత్తయ్యా, చెట్టు పక్కన మరో చెట్టు ఏం పెరుగుతుందని.
2: ఆ, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా నీ వరుస నాకేం నచ్చట్లేదు.
0: నాకు మాత్రం మీ పద్ధతి, మీ అబ్బాయి పద్ధతి అర్థం కాక చస్తున్నాను అనుకోండి.
1: పాపం.
2: ఏమిట్రా పాపం?
1: అదే అమ్మా పాపం. శ్వేత, శ్వేత.
2: ఏమైందిరా శ్వేతకు?
1: పాపం మన ఇద్దరి మధ్య శ్వేత నలిగిపోతుంది అమ్మా.
0: ఏమండి, ఎంత మంచి వారండి మీరు.
2: ఇదిగోరా ఖర్చీఫు.
1: దేనికి?
2: మీ ఆవిడకిస్తే కళ్ళు తుడుచుకుంటుందని.
1: ఎంత మంచి అమ్మవే, పాపం నాన్న మిస్ అయ్యాడే, అదే నా బాధంతా.
0: మళ్ళీ మొదలయ్యిందా రామా, ఎక్కడున్నావయ్యా?
2: ఒరే మధు, నాకు నచ్చిన టీవీ సీరియల్ చూడటానికి కూడా స్వేచ్ఛ లేదంటావా ఈ ఇంట్లో?
1: ఎంత మాట అన్నావే, బంగారం లాంటి అమ్మను కనీసం టీవీ కూడా చూపించలేని కొడుకుని చేస్తావటే శ్వేత.
0: అయ్యో అది కాదండి, అసలు ఏం జరిగిందంటే,
2: దూరదర్శన్ సీరియల్ అడిగిన పుణ్యానికి నాతో గొడవ పెట్టుకుందిరా అమ్మాయి. నేనేమన్నా స్టార్ స్పోర్ట్స్ అడిగానా, ఒస్కవరీ అడిగానా?
1: అమ్మా అది ఒస్కవరీ నస్కవరీ కాదే, డిస్కవరీ ఛానల్. శ్వేత.
0: ఏంటండి?
1: ఆ వచ్చేది ఎవరే?
0: ఎవరు?
1: ఆ బట్టలన్నీ మాసిపోయి అలా కుంటుకుంటూ వచ్చేది ఎవరబ్బా?
0: ఎవరోనండి, అయినా అలా గోడ కంటించిన పోస్టర్ లాగా నిలబడకపోతే వెళ్లి చూడొచ్చును కదండి.
1: అమ్మో ఎవడో ఏమిటో.
3: అమ్మా,
1: ఆ గొంతు మన చిరంజీవిదిలాగే ఉందే.
0: ఒరే రాజేష్, ఏమైందిరా నీకు? ఆ బట్టలేంటి, ఆ వేషమేంటి, అలా కుంటుతున్నావేంటి, ఏమైంది నాన్నా?
3: అబ్బా జారిపడ్డలే అమ్మా.
1: ఏమిట్రా నువ్వు, నీ అవతారం, నీ మురికి కంపు, వెళ్లి స్నానం చేసిరా, భరించలేక చస్తున్నా.
0: ఆ పెరటి వైపు చూసి వెళ్ళు నాన్న.
3: అలాగేనే అమ్మా.
0: జాగ్రత్తరా, చూసుకుని అలా వంటగది వైపు వెళ్ళు. ఆ బయట కూడా చూసుకుని వెళ్ళు.
3: గుంతలేమైనా తీశారా? ముందే చెప్పమ్మా, లేకపోతే.
0: ఏడ్చావు, అక్కడ మీ నాన్నమ్మ నిద్రపోతుంది. నిన్ను గనక ఈ వేషంలో చూసిందో, ఎవడో దొంగ విధవా రాత్రి కాకముందే తగలడ్డాడని దొంగ దొంగ అని అరిచేయగలదు. కాస్త చూసుకుని వెళ్ళు నాన్న, అసలు ఆవిడ చేతిలో కర్ర కూడా ఉంది.
1: ఏమిటే ఏమంటున్నావే శ్వేత, నీకన్నా మా అమ్మకు చూపు బాగా కనబడుతుంది. ఈ వయసులో కూడా సూదిలో దారం అవలీలగా అలా ఎక్కించేస్తుంది.
0: నువ్వెళ్ళరా నాన్న.
1: నువ్వెళ్ళరా? ఆ కంపు భరించలేకున్నా అత్తర్ సీసాలు ఎన్ని వేస్తే నువ్వు మామూలు స్థితికి వస్తావో ఏమిటో చూసి వెళ్ళని 1000 సార్లు చెప్పి ఉంటా. ఎప్పుడు తొందరే, ఎలా పైకి వస్తాడో ఏమిటో.
0: మీలాగే.
2: ఎవడ్రా అక్కడ దొంగ దొంగ? ఒరే మధు, ఎక్కడ దొంగలెత్తావురా ఇంట్లోకి? దొంగ తగలబడ్డాడ్రా, తొందరగా రారా.
3: అబ్బా చచ్చారా బాబోయ్. నాన్నా వసే అమ్మా.
1: నాన్నమ్మా?
0: నే చెప్పానా మీ అమ్మకు టీవీ సీరియల్ తప్ప ఇంకేం కనిపించదని. ఇప్పుడు చూడండి బాబుని ఎలా కొట్టేసిందో.
2: ఏమిట్రా వీడు, మన రాజేశా? రాజేశేనా? ఏరా రాజేష్, నువ్వా? చెప్పవేంరా, అలా చేత్తో బట్టలు పట్టుకెళ్తుంటే ఎవడో దొంగ విధవ అనుకున్నా.
3: ఎవడు దొంగ విధవో కాదో తెలుసుకోలేవంటే అలా కళ్ళప్పగించి రాత్రి పగలని తేడా లేకుండా టీవీ చూస్తావు కదే, నే కనపడ్లా? నిగనగల ఆడిపోతున్నాను కదే, అలా వీపు మీద ధబాలి కొట్టేసరికి కళ్ళు బయలు కమ్మాయి. అయినా నువ్వు ఇంట్లో ఉండగా దొంగ విధవ ఎలా వస్తాడే అమ్మా.
0: నాన్న ఎన్ని కష్టాలు వచ్చాయిరా నీకు.
1: అవునరా, నీకు ఈ కష్టాలన్నీ పోవాలంటే.
3: ఏం నాన్నా, పెళ్లి చేస్తావా నాన్నా?
1: అవును కదా, అసలు పెళ్లి విషయమే మర్చిపోతున్నా.
3: పెళ్లి అమ్మా చూడవే.
2: ఒరే రాజేష్, నే చూస్తాలేరా?
3: నే చూడమంది పెళ్లి కూతుర్ని కాదు,
0: అత్తయ్యకి కళ్ళద్దాల్ని.
3: నిజమే అమ్మా, ఎంత కరెక్ట్ గా చెప్పావే.
2: అవునా?
3: నీవు తదేకంగా టీవీ చూడలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసే.
1: అవునా అమ్మా?

0: మధ్య నన్ను చూసి వాడి పేరు పిలవడం, వాణ్ణి చూసి నన్ను పిలవడం చూసి ఏమిటో అనుకున్నా. దాని వెనకాల ఇంత కథ ఉందన్నమాట.
1: ఆహా, కథ కాదు, పెద్ద సీరియల్లే ఉంది. ఆ పనికి మాలిన సీరియల్స్ చూసి చూసి కళ్ళు పోవడం అలా ఉంచండి. వంటగదిలోకొచ్చి, అమ్మాయి ఏం వంట చేస్తున్నావు, ఇద్దో ఇలా చెయ్యమ్మా అని నోరు తిరగని గంటలతో తిప్పలేని వంటలన్నీ చేయమని చెప్పి నా తల తినేస్తోందండి.
2: అంతేనా, నేను స్పోర్ట్స్ ఛానల్ చూస్తానంటే అవన్నీ జాంతానయ్య అంటుంది. ఛానల్ మార్చావో, నేను అన్నం తినని ముండికేస్తుంది.
0: అమ్మా, అంత పని చేయొద్దమ్మా.
1: ఏమో, ఏమవుతుందో?
2: నాయనమ్మా, నువ్వు నాన్న వీక్ పాయింటే నువ్వు కీ ఇస్తే.
1: ఎవరైనా భార్య అంటే భయపడతారు. ఇదేం చోద్యమో, పెళ్ళయి ఇన్నేళ్లైనా ఇంకా అమ్మంటే ఎంత భయమో.
0: అది అది
1: అదే అదే ఇది ఇదే.
2: నాన్నా ఒప్పుకోండి. నాన్న, నాన్నమ్మ ఇక్కడ లేదులే, బయటికి వెళ్లి చాలాసేపు అయింది, ఒప్పుకోండి.
0: అసలు విషయం ఏమిటంటే,
2: రింగులా?
1: ఎక్కడ నాన్నా, గోల్డ్ రింగా?
2: కాదు, ఓల్డ్.
1: ఓల్డా?
2: ఎంత గోల్డ్ రేటు పెరిగితే మాత్రం గోల్డ్ అంటే కళ్ళు అలా దగదగా మెరిసిపోతున్నాయి. అమ్మా, నువ్వు చూసి ఎన్నాళ్ళయిందో గోల్డ్ను.
1: అవునరా, బంగారం షాపుకెళ్ళి ఎన్నాళ్ళయిందో. మీ నాన్న వల్లే అయినా ఎవరినని ఏం లాభంలే.
0: అన్నిట్లో లాభం చూస్తే ఎలానే.
1: అంతేలేండి, మన జీవితాలు అలా ఎదగనూ లేవు, ఇలా నిలబడనూ లేవు.
2: అమ్మా, నా జీతం పెరిగితే నీకు రింగులేం, ఏకంగా వడ్డాలం చేయిస్తానే.
1: మా నాన్నే.
2: అసలు ఫ్లాష్ బ్యాక్ ఏందో.
0: బంగారంలా చూసే మా నాన్న ఈ లోకం విడిచి వెళ్లేటప్పుడు నాన్నకు మాటిచ్చా, అమ్మను కంటికి రెప్పలా,
1: కంట్లో నీరు రాకుండా చూస్తానని మాటిచ్చారండి.
0: అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవే.
1: ఈ ఫ్లాష్ బ్యాక్ ఈనాటిదా? ఈ ఫ్లాష్ లోని బంధం పెళ్లి చూపులప్పుడే మా ఇంట్లో వాళ్లకు ఓ 20 సార్లు చెప్పుంటారు కదండి.
0: అన్ని సార్లు చెప్పానంటావా శ్వేత?
1: మీరు మర్చిపోవచ్చేమో గాని మీ అమ్మ గురించి మా ఇంటి వాళ్లకు చెప్పడానికి ఒకసారి ప్రయత్నించి చూడండి, ఏం జరుగుతుందో.
2: అంటే నాన్న అమ్మమ్మ వాళ్లకు ఎన్నిసార్లు టేప్ ఆన్ చేశాడో.
3: ఏంట్రా రాజేష్, అమ్మమ్మ వాళ్ళు అంటున్నావు? పండక్కి ఏమైనా ఊరికెళ్తున్నావా ఏమిటి?
2: ఊరు కాదే నాన్నమ్మ, తాతయ్య. ఏమిటి నాన్నమ్మ, మళ్ళీ కుళాయి ఆన్ చేసావు? నాన్న ఫ్లాష్ చెప్పడం ఏమిటో, నువ్వు అలా కన్నీళ్లు కార్చడం ఏమిటో నాకు అసలు అర్థం కాదు. ఈ ఫీలింగులతో చచ్చిపోతున్నారా బాబు? అమ్మా, ఎక్కడున్నారే?
1: రాజేష్, నువ్వే ఇంత ఫీల్ అయితే ఇక పెళ్ళైనప్పటి నుంచి నా పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. భగవంతుడా, ఎక్కడున్నావయ్యా స్వామి. భగవంతుడా, ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావు, ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుస్తావు?
4: ఉందిలే మంచి కాలం ముందు ముందున్న.
1: వచ్చారా?
0: ఏమిటో శ్రీమతి గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.
1: అంతగాక ఇంకేం మిగిలిందిలేండి, ఈ గోడలకే గనక నోరు ఉండి ఉంటే.
0: ఉండి ఉంటే వెంటనే చెప్పి ఉండేవి. ఇంకేం చెప్పొద్దు శ్వేతగారు, మాకు ఇంతకు ముందే చాలా విషయాలు చెప్పారు, కొత్తవి ఏవైనా చెప్పండి అని.
1: ఏమండి?
0: సరదాగులేవోయ్.
1: ఏమండి మిమ్మల్ని?
0: నన్ను? ఏమిటో, మహారాణి గారు చాలా ఆనందంతో ఉన్నారు, ఏమైనా విశేషమా?
1: నా మొహం ఇప్పుడు విశేషాలేమిటండి?
0: అదే లేవోయ్, ఏమైనా విశేషమా అంటే అవసరం ఉంటే తప్పిస్తే గాని అంత ఆనందంగా ఉండరని.
1: అని అత్తయ్య గారు చెప్పారా?
0: అలా అని అమ్మే చెప్పిందంటే నీ కోపాన్ని చూడగలనా? అబ్బే, అదేం లేదు, ఏదో సీరియల్లో చూసినట్టు గుర్తు.
1: అంతే కదా?
0: అంతే అంతే అంతే డియర్. అంతగాక నాకెవరు చెప్తారు?
1: అది సరే కానండి. ఏమండి, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలి అనుకుంటున్నానండి.
0: ఇదేదో మామూలు విషయంలా లేదే, అయినా వింటే పోలే.
1: ఏమండి మరి? ఏమండి మిమ్మల్నే ఉలకరు పలకరు. ఏమండి మిమ్మల్నేనండి?
0: చెప్పండి శ్రీమతి గారు, సెలవియ్యండి. ఇది నెలాఖరా నెల మొదలా?
1: నెల మొదలే, 8వ తేదీనే. పండగొస్తోంది.
0: అవును, పండగ వస్తుంది, కాస్త ఓపిక పడితే పండగ అయిపోతుంది.
1: అది అందరికీ తెలుసులేండి, గత 10 సంవత్సరాలుగా అనుకుంటున్నాం కదా.
0: ఏమిటో?
1: అదేనండి, ఇల్లు
0: మారదామనే
1: కొందామని. నిజమేనండి.
0: ఏమిటే?

0: కలలోనా ఏమిటి?
1: అవునండి కలే, నిజం చేసుకుందామని. ఏమండి ఏమండి, ఏంటి అలా అయిపోతున్నారు? అలా చెమటలు పడుతున్నా ఏంటండి?
0: నీకు చెమటలే కనిపిస్తున్నాయి, నాకు ఏకంగా కళ్ళే తిరుగుతున్నాయి.
1: అంతేనా?
0: నోరు తడారిపోతోంది.
1: ఇదిగోండి మంచినీళ్ళు.
0: ఈ నీళ్లు సరిపోవే.
1: ఇదిగోండి ఒక మగ్గు నిండా, అదిగో ఒక బిందె నిండా కూడా ఉన్నాయి.
0: అమ్మయ్యా అమ్మా, కాదు కాదు, భగవంతుడా ఎక్కడున్నావు?
1: ఇప్పుడు ఆయన ఎందుకండి?
0: ఇప్పుడు నీ కోరికలు నేను కాదు తీర్చాల్సింది, ఆ పైవాడే.
1: అయితే పిలవండి, కాస్త గట్టిగా పిలవండి, వస్తే ఇంకా ఐదారు కోరికలు మిగిలిన్నాయి.
0: సరిపోతాయా? ఇంకా ఏమైనా?
1: కాసేపు ఆగండి.
0: ఏ లిస్ట్ ఏమైనా తయారు చేస్తావా ఏమిటి?
1: మన రాజేష్ ను పిలుద్దామని.
0: వాడెందుకే, నీకేమైనా హింసిస్తాడనే?
1: కాదు కాదు, ఇంట్లో కావలసినవి, నేను మీరు మర్చిపోయినవి, వాడికి కావలసినవి ఏమైనా ఉంటే చెప్తాడని.
0: మా అమ్మని కూడా పిలవే, పాపం ఆమెకేం కోరికలున్నాయో ఏమిటో.
1: అవునండి, పాపం అసలే టీవీ కనపడట్లేదు అంటుంది. కాసేపు ఆగి పిలవండి, ఆవిడ గారు టెంపుల్ కి వెళ్లారు, వచ్చాక మీ దేవుణ్ణి పిలవండి.
0: నిజమేనే, పక్కింట్లో ఎవరైనా ఉంటే చూడవే, వాళ్ళు కూడా వచ్చి ఓ లిస్ట్ ఇచ్చిపోతారు, వాళ్లకు ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడో లేదో మరి.
1: నిజమేనండి, పాపం పక్కింటి పిన్నిగారు ఎప్పటినుంచో వాళ్ళాయన బైక్లో వెళ్తే చూడాలని ఉందిట. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో అమ్మా అంటూ చెప్తూ ఉంటుంది. ఏమండి కాస్త ఆగండి, వెళ్ళి అడిగేసి వస్తాను.
0: ఆహా అలాగా, వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు.
1: నిజమేనండి.
0: కాస్త గమ్ముగుండు.
1: ఇప్పుడే కదండి ప్రియంగా ప్రేమగా వెళ్ళు అన్నారు.
0: అంటే గింటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోవడమేనా?
1: కాదా మరి.
0: మా అమ్మను చూసి నేర్చుకోవే
1: అన్నారు, మళ్ళీ అన్నారు మీ అమ్మను. అవునండి, నేర్చుకుంటే మీ అమ్మగారిని చూసియే నేర్చుకోవాలి.
0: మరి ఇట్లాంటి కోరికలు ఎవరన్నా కోరతారా?
2: నానా నానా. ఏంటి నానా అంత సీరియస్ గా ఉన్నావు?
3: అవునరా మధు, ఏంట్రా అలా ఉన్నావు?
0: ఏమిటే అమ్మా ఇంత ఆలస్యం? నీకెన్నిసార్లు చెప్పానే చెప్పా పెట్టకుండా అలా గంటలు గంటలు బయటికి వెళ్ళి ఉండిపోవద్దని.
3: అన్ని నీకు చెప్పి వెళ్ళాలా? ఎలా నీ భార్య అడగమందా?
1: అదిగో అత్తయ్య, ప్రతిసారి నన్నే అంటారు మీరు. మీ అబ్బాయి ఏదడిగినా నే చెప్పినట్లేనా?
3: అది సరేగాని, అలా సీరియస్ గా ఉన్నాడేంటి వాడు?
0: ఏమీ లేదులేవే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలని అడుగుతావు అంటుంటేను.
3: అంత భాగ్యం కూడానా అలా ప్రత్యక్షమైతే?
2: రిమోట్ అవసరం లేకుండా, కళ్ళద్దాలతో పని లేకుండా టీవీ చూసే సౌకర్యం ఇవ్వమని అడుగుదామంటుంది నానమ్మ, అంతే
3: కదూ? నువ్వు
1: అదే రాజేష్ అయితే.
2: నేనే చెప్తా, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలని.
0: అందుకేరా ఇలా గుంతెమ్మ కోరికలు కోరతారని ముందే తెలిసి ఆ దేవుడు భూలోకానికి రాకుండా వాళ్ళ లోకంలోనే తిరుగుతూ ఉన్నాడు. వస్తే గిస్తే ఇంకేమైనా ఊపిరి ఆడనిస్తారా? మీ కోరికలతో స్వామి పరుగులు తీస్తారు. అయినా మీ అందరి పిచ్చి గాని మన మధ్యతరగతి ఇళ్లకు స్వామి వస్తారంటావా?
1: ఏమండి
0: ఏమిటే, అలా హార్ట్ అటాక్ వ్యక్తిని చూసినప్పుడు అరిచినట్లు అరిచావు.
1: మీకు మీ అమ్మగారికి అలాంటి తేడాలు ఉండొచ్చేమో కాని, ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా అంటూ ఉంటే శ్రవణాలు పరవశించి హిట్టే వాలిపోతాడా వినాయకుడు. ఆయనకు అలాంటి తేడాలేం ఉండవంతే.

0: ఎవరు ఇక్కడ ఎవరో భక్తులు నన్ను స్మరిస్తున్నట్లున్నారు
1: స్వామి.
2: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
3: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
1: స్వామి,
4: ఎన్నాళ్ళో వేచిన ఉదయం
3: అన్నట్లు.
1: స్వామి, వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాళ్ళు చేశాను స్వామి.
0: అవి తాజావేనా?
1: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
0: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువయింది, నిజమేనా?
3: స్వామి, చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు, బయట పడని విషయాలే ఎక్కువ.
0: అయినా ఇప్పుడు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి.
3: ఎలా స్వామి?
5: ఓరి మొద్దు, అదేరా టీవీరా?
0: ఖచ్చితంగా అదే. ఎంత గొప్పగా చెప్పావు తల్లి.
5: కాస్త ఎక్కువగా చూస్తాను స్వామి.
1: ఎక్కువగా చూసేది అదేలే స్వామి.
0: చూస్తేనే తెలుస్తుంది, మీరొక్కరే కాదు, ఇప్పుడు యావత్ ప్రపంచం దాని చుట్టేది. కరెంటు లేకపోయినా పర్వాలేదు గాని ఇంట్లో టీవీ లేకపోతే చాలా మందికి పిచ్చెక్కుతుంది.
1: ఉదాహరణకు మా అత్తగారు.
5: శ్వేత,
0: ఇక ఇప్పుడు సమస్యలేవీ లేవనుకుంటా?
3: అదేమిటి స్వామి?

0: ఇంటి నిండా సమస్యలుంటేను.
1: ఎక్కడయ్యా మధు?
0: స్వామి, నా పేరు మీకెలా తెలుసు?
2: నాకన్నీ తెలుసు మధు. నీకు అమ్మంటే చాలా ఇష్టమని.
3: స్వామి, వారు అమ్మచాటు బిడ్డ. వారు లేనిదే వీరు లేరు, వీరు ఉంటేనే వారు ఉండేది.
0: శ్వేత, స్వామికి అన్నీ తెలుసు, నువ్వు కాస్త ఉండు.
3: అబ్బే, ఏం లేదండి, విషయాన్ని బయోస్కోప్ లో చూపిద్దామని అంతే.
1: స్వామి, స్వామి, నాకు సాఫ్ట్వేర్ జాబు అమెరికాలో ఎప్పుడొస్తుందో చెప్పండి.
3: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్ని ఇస్తారులే.
1: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని.
4: మీ వినపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
0: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాక వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
3: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
2: ఉండ్రాళ్ళు తీసుకురావమ్మా, మీరంతా టీవీలకు అతుక్కుపోయిన్నారు, ఇక ఇక్కడ లాభం లేదు.
0: ఏమిటి స్వామి, మీరు కూడా లాభం చూస్తున్నారా?
4: భక్తులంతా నా గురించి ఆలోచిస్తున్నారనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ప్రజలంతా హాయిగా టీవీల ముందు ఆసీనులై సీరియల్లు చూస్తుంటే ప్రతి ఇంటిని డిస్టర్బ్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు.
0: మిమ్మల్ని వెంటాడుతున్నాయా స్వామి ఫీలింగ్లు?
3: స్వామి ఉండండి, ఆగండి. స్వామి నాదో విన్నపం వినండి. అది అది
1: స్వామి, నా సాఫ్ట్వేర్ గురించి.
5: స్వామి మరి నేను?
0: స్వామి,
2: ప్రజలారా, నా భక్తులారా, మీ అవసరాలన్నీ నాకు తెలుసు, నేను తీరుస్తాగా.
1: అందాక
2: ఇవిగో ఉండ్రాళ్ళు, ఇక ఆరగించండి.
3: స్వామి,
0: స్వామి,
3: స్వామి మాయమయ్యారు.
1: అమ్మా, బండ్రాల్లాంటి ఉండ్రాలు చూసి మాయమయ్యారే స్వామి.
3: అవునా, ఇక్కడ కాగితం ఉంచారే, ఏంటిది?
0: ఏమిటది?
4: సర్వే జనా సుఖినో భవంతు.
6: ఇంతవరకు వినతిలివిగో వినాయక హాస్యనాటిక విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు మధు, శ్రీ టిఎస్ గౌరీశంకర్, శ్వేత కుమారిజీ మంజులాదేవి, అత్త శ్రీమతి కె లక్ష్మీ నిర్మల, రాజేష్ శ్రీ ఎంవి నాగేశ్వరరావు, గణపతి శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఈ నాటిక రచన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఏ విజయభాస్కర రెడ్డి.
7: ఆకాశవాణి కడప కేంద్రం.
8: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, అలాగే

వినాయకుడంటే విఘ్నాలను తొలగించే దైవం. మరి మన జీవితంలోనే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఎదురవుతున్న విఘ్నాలను కూడా తొలగించాల్సిన బాధ్యత మనదే కదా. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి సహజ వనరులను కాపాడుతూ కాలుష్యానికి దూరంగా పండుగ జరుపుకుంటే అదే ప్రకృతి మాతకు మనం అందించే నిజమైన పూజ. అలాంటి పర్యావరణ హిత ఆలోచనలతో మీ మనసుకు నచ్చిన పాటలను మీ కోరిక మేరకు మీ ముందుకు తీసుకువచ్చే ఆకాశవాణి కడప కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం.

ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19.

0: వినాయక చవితి సందర్భంగా మన ఇంటి ముందు వెలిగించే దీపంతో పాటు మన చుట్టూ ఉన్న పచ్చదనం కూడా వెలుగులు నింపేలా చూసుకుందాం. ఒక మొక్కను నాటడం అంటే రేపటి తరానికి ఒక శ్వాసను బహుమతిగా ఇవ్వడమే. మరి ఈ మంచి ఆలోచనతో మన మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి, మీ పేరు?
1: సిద్ధయ్య సార్, కాకినాడ జిల్లా నుంచి సిద్ధయ్య మాట్లాడుతున్నాను సార్. వినాయకం పాట వినిపి సార్, కూలీ నంబర్ 1 లో పాట సార్.
0: అందులో నుంచి పాట కావాలి?
1: జై జై గణేశ అని అంటుంది సార్.
0: జై జై గణేశ. పండుగ జరుపుకుంటున్నారా మరి ఈ రోజు మీరు?
1: దండాలయ్యా ఉండాలయ్యా అనే పాట సార్.
0: వినిపిస్తాను. పండుగ ఎలా జరుపుకుంటున్నారు?
1: బాగా చేసుకుంటున్నాం సార్. మా ఊర్లో ఇద్దరం ఎక్కడ సార్?
0: మీ ఊర్లో
1: సార్ బొమ్మను తెచ్చినాం సార్.
0: బొమ్మను తెచ్చారు? ఏ బొమ్మ తెచ్చారు?
1: వినాయకుడు బొమ్మ తెచ్చినాం సార్.
0: వినాయకుడు బొమ్మని మట్టి బొమ్మ తెచ్చారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చారా?
1: మట్టి బొమ్మ తెచ్చినా సార్.
0: అవునండి, మట్టి బొమ్మతోనే మనము, ఎందుకంటే పర్యావరణము ప్రకృతి నష్టం జరగకుండా ఉండాలంటే మనం. అవును, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేవు, నదులు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణం కాపాడుకోవాలంటే మనందరం కూడా మట్టి విగ్రహాలనే పూజించాలి. ఓకేనండి. మరి వినాయక చవితి సందర్భంగా మీరు అడిగిన మొదటి పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: హలో, అభిరుచి వింటున్నారు. వినాయకుడికి ఇష్టమైన పత్రాలతో పూజ చేస్తాం. అదే సమయంలో ఆ పత్రాలను ఇచ్చే చెట్లను కాపాడటం కూడా మన బాధ్యత. పండుగ పూజతో పాటు

0: ప్రకృతి పూజ కూడా సాగాలి. మరి మన కార్యక్రమంలో రెండో శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సురేంద్ర కుమార్ సార్, అరవింద నగర్లో కడప సార్.
0: చెప్పండి సురేంద్ర కుమార్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: జై చిరంజీవిలో గణపతి పాట సార్.
0: జై చిరంజీవ. ఏం చేస్తుంటారు మీరు?
1: అంగడి సార్, మాది చిల్లరంగడి.
0: చిల్లరంగడి. అన్ని అందుబాటులో ఉంటాయా?
1: ఉంటాయి సార్, అన్ని మొత్తం. ఇప్పుడు పండగ కూడా అన్ని తెచ్చి పెట్టుకున్నాం సార్.
0: కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారు మరి?
1: ఖచ్చితంగా సార్, అన్ని మొత్తం ఏంటో పదేళ్ల నుంచి తింటానే ఉండాలి సార్.
0: ఎన్ని గంటలకు మొదలు పెడతారు?
1: పొద్దున్నే సార్, 6:30 నుంచే స్టార్ట్ చేస్తా. 6 గంటల వాకిలు తెరుస్తా, గంటలపాటు వేస్తా కాబట్టి 6:30 అవుతుంది. ఆఫ్ చేసేదేలే, ఎవరైనా కస్టమర్లు వస్తే కొంచెం
0: సౌండ్ తగ్గిస్తారు.
1: సౌండ్ తగ్గడమో లేకపోతే ఆఫ్ చేయడమో చేస్తా సార్.
0: వినిపించండి, వాళ్ళు కూడా వింటారు కదా. అంతే,
1: ఇంత పెట్టు సురేంద్ర అంటారు సార్ వాళ్ళు.
0: అది
1: ఖచ్చితంగా సౌండ్ తగ్గించి పెట్టేస్తా వాళ్ళకి కూడా.
0: సరేనండి, మరి ఈ రోజు పండుగ బాగా జరుపుకుంటున్నారా మరి?
1: జరుగుతాం సార్, అయిపోయింది సార్ మాది పూజ అంతా. మా భార్య పొద్దున్నే చేసింది ఈరోజు.
0: అంత విఘ్నేశ్వరుడిని పూజించారు?
1: పూజించేసాం సార, ఎందుకంటే అంగడి కదా, ఎవరొకరు వస్తా అంటారు కదా.
0: అవును.
1: ఇప్పుడు కూడా ఇద్దరుండ ఏమంటే అందిందని చెప్పి ఫోన్ చేస్తున్నారు సార్.
0: సరేనండి, మరి సంతోషము
1: సార్. పేర్లు చెప్తా సార్.
0: చెప్పండి.
1: సునీత, చరణ్, సత్యచరణ్, సత్యగిరి, సురేంద్ర సార్.
0: ఓకే అండి, అందరికోసం ఈ పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే సార్,
0: ధన్యవాదాలు అండి.

0: హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు శ్రోతలు. పండుగ మనకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఆ ఆనందం పర్యావరణానికి భారంగా మారకూడదు. ప్లాస్టిక్కు బదులు పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించడం ద్వారా మన పండుగను మరింత పవిత్రంగా మార్చుకోవచ్చు. మరి కార్యక్రమంలో మూడో శ్రోతను ముచ్చటగా పలకరించి ముచ్చటిద్దాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నాగరాజ్ అండి, విజయదుర్గ కాలనీ కడప నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి నాగరాజు గారు, ఈరోజు
1: సిబ్బందికి, మీ స్టేషన్ డైరెక్టర్ అందరి గారికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: ధన్యవాదాలండి. మరి శ్రోతలందరికీ ఉదయం నుంచి చెప్పేస్తూనే ఉన్నాం, మరి శుభవేళ. మీ పాట ఏంటి?
1: దేవుళ్ళు సినిమాలోంచి సార్, దేవుళ్ళు సినిమాలోంచి జయహే అనే పాటను వినిపించాలని కోరుతున్నాము.
0: వక్రతుండ కదా, ఇంకొకటి వక్రతుండ అనేది మా ఇప్పుడే వేశాను దేవుళ్ళు నుంచి. అవును, వినిపిస్తానండి, వినిపిస్తాను.
1: ఓకే సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటాయి సార్, రెగ్యులర్ గా మా ఇంట్లో అయితే రేడియో కంటిన్యూ గా మోగుతూనే ఉంటుంది. మా ఇంట్లో మా అత్తగారి నుంచి అది వారసత్వంగా వచ్చింది మాకు.
0: అందరూ వింటూ ఉంటారు?
1: వింటూ ఉంటారు సార్. మా అత్తగారు ఒంటిమిట్లో ఒక రెగ్యులర్ రేడియో కస్టమర్,
0: రేడియో శ్రోత.
1: మా చూసి కూడా అలవాటు చేస్తుంది కాబట్టి ఇంత ఆధునిక యుగంలో కూడా రేడియోను కంటిన్యూగా మా ఇంట్లో మోతం అవుతూనే ఉంటుంది సార్.
0: రేడియో ఆధునిక యుగంలో ఆధునికత్వాన్ని అందిపుచ్చుకున్న మాధ్యమం ఏదంటే రేడియో.
1: రేడియో ఓకే.
0: మన అరచేతులకు
1: ఎఫ్ఎం అప్డేట్ అయితే ఇంకా బాగుంటుంది సార్.
0: ఎఫ్ఎం ఉన్నాయి కదా, మనకి ఎఫ్ఎం ఉంది, అరచేతులకు వచ్చేసింది, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకేంటండి మరి మీరు అడిగిన వక్రతుండ మహాకాయనే కదా మీరు అడిగింది? వినిపిస్తారండి, తప్పకుండా వినిపిస్తాను. శ్రోతల పేర్లు కూడా ఏమైనా చెప్తారా మీ ఒకరి కోసమేనా?
1: చెప్తాను సార్.
0: చెప్పండి.
1: నాగరాజు, మౌనిక, నాగనిష్ట, నాగచరిత్.
0: ఓకేనండి, అందరి కోసం ఈ పాట వినిపిస్తాను, వినండి. పండుగను ఎలా జరుపుకుంటున్నారు మరి?
1: పండుగ ఇంకా ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతా సార్.
0: పర్యావరణ హితంగా ఉందా?
1: పర్యావరణ హితమే సార్, పూర్తిగా మట్టి విగ్రహాలనే వినియోగిస్తున్నాము. ప్రకృతిలో లభించే, సహజ సిద్ధంగా లభించే ఆకులు, పత్రాలు, పూలతోనే మేము పూజ చేస్తున్నాం.
0: చేయాలండి, చేయాలి. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకుంటే దేవుణ్ణి కాపాడుకున్నట్లే, దేవుణ్ణి పూజించినట్లే, అంతే. అవునండి, మరి మంచి

0: చెరువులు, నదులు, కాలువలు ఇవన్నీ మన జీవనాధారాలు. విగ్రహ నిమజ్జనం సందర్భంగా జలవనరులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనందరి బాధ్యత. మరి ప్రకృతిని ప్రేమించే మరో శ్రోతతో ఇప్పుడు మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: అడవాల కుమారి అండి.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: తామరకోట అండి.
0: చెప్పండి కుమారి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: వినాయక సందర్భంగా అందరికీ ధన్యవాదములు అండి.
0: ఓకేనండి, చెప్పండి. మరి పాట అడగండి.
1: పాట అంటే అండి, అందరూ కూడా వినాయకుడు పాట అడుగుతారు కదండి.
0: అవును. మరి మీరేం అడగాలనుకుంటున్నారు?
1: మేము కూడా వినాయకుడు పాట అడుగుదాం అనుకుంటున్నాం అండి. మా వీధిలో విస్మయ నగర్ లో మేము వినాయకుడిని నింపామండి.
0: సరేనండి. మరి చిత్రం పేరు చెప్పండి. మరి
1: చిత్రం పేరు జై జై గణేష్. ఇప్పుడు వేస్తారు కదండి పాట. మరి
0: అవును, వినిపించానండి.
1: అవునండి. దాని గురించి వేరే పాట వేయండి. వినాయకుడిదే,
0: వినాయకుడిదే. ఇంకో
1: వారు
0: చెప్పండి.
1: సివి రాజిత దేవసేన అండి.
0: దేవసేన
1: విరాజిత
0: దేవసేన. ఓకేనండి. మరి
1: అండి అడబాల శ్రీనివాస్ అండి.
0: తప్పకుండా అండి. మీ అందరికోసం పాట వినిపిస్తాను. వినండి.
1: ఓకే అండి.
0: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: మీరు వింటున్నారు హలో అభిరుచి. స్టూడియోలో సమయం 9:31 దాటి 9 సెకండ్లు. ప్రకృతి మనకు తల్లి లాంటిది. తల్లిని పూజిస్తూ ఆమె ఒడిని కలుషితం చేయడం సరికాదు. అందుకే ఈ వినాయక చవితి నుంచి పండుగను జరుపుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం అనే మాటను మనసులో పెట్టుకుందాం. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో అభిరుచ మేడం. అభిరుచ సార్?
0: నమస్తేనండి. మీ పేరు?
1: నా పేరు ప్రద్యుత్. దశాంబల నుంచి వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నా సార్.
0: చెప్పండి వెంకటేశ్వర్లు గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి
1: సార్? ఈరోజు వినాయకుని పండుగ సందర్భంగా మన ఆకాశవాణి కార్యక్రమానికి అందరికి శుభాకాంక్షలు.
0: చెప్పండి.
1: నాకు ఇది కూలీ నెంబర్ వన్ ఉందా సార్? బాధితుడనే పాడేది.
0: కూలీ నెంబర్ వన్ వినిపించాను, తర్వాత ఇంకొక పాట అడగండి.
1: ఏదన్నా వినాయకుని పాట వినిపించాను సార్, గోరింటాకు సినిమాలో.
0: గోరింటాకులోనా?
1: గోరింటాకులో వినాయకుని పాట వినిపించాను సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను జమ్మలూరుకు మున్సిపాలిటీ ఆఫీస్ లో అట్టుగా పనిచేస్తున్నా. నేను బ్లైండ్ సార్. నేను గతంలో నేను కార్యక్రమం వింటున్నా సార్.
0: సరేనండి. మరి
1: 103.6 లో సెల్ ఫోన్ లో రేడియో పెట్టుకుని ఇది వైర్ పెట్టుకుని ఇంటున్నా సార్.
0: చాలా ధన్యవాదాలండి. మరి మీరు అడిగినందుకు. పాట వినిపిస్తాను, వినండి
1: సార్. ఇంకోటి, ఈరోజు పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు బాగా జాగారం చేస్తారు. టెంకాయలన్నీ వస్తున్నా సార్. తెల్లారు కూడా ఫస్ట్ పూజ అయింది. అందరు బాగా కావాలని ఆకాశం.
0: మంచిదండి, మంచి అభిలాష మీది. తప్పకుండానండి మీ పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు సార్.

0: యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హలో అభిరుచి వింటున్నారు. విఘ్నేశ్వరుడిని పూజించే ఈ పవిత్రమైన రోజున మన ముందున్న అతిపెద్ద విఘ్నాల్లో ఒకటైన పర్యావరణ కాలుష్యాన్ని తొలగించేందుకు మనమంతూ కృషి చేద్దాం. ఒక మొక్క నాటుదాం, ప్లాస్టిక్ను తగ్గిద్దాం, నీటిని కాపాడుదాం, ప్రకృతిని ప్రేమిద్దాం. ఈ మంచి సందేశంతో మరో శ్రోతతో మనం ముచ్చటిద్దాం. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు ఫక్రుద్దీన్ సార్.
1: హలో, అభిరుచి కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 244-1-97, మరొక నెంబర్ 244-1-19, STD కోడ్ 08562. కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
3: హలో, నమస్తే సార్. శుభోదయం ఆకాశవాణికి వినాయక శుభాకాంక్షలు.
1: మీ పేరు చెప్పండి.
3: నా పేరు భూపాల్ రెడ్డి, పులివెందుల సార్. హలో.
1: హలో. హలో.
4: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
4: సార్, నా పేరు రామచంద్రారెడ్డి సార్. కడప వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నుంచి ఫోన్ చేస్తున్నాను.
1: చెప్పండి రామచంద్రారెడ్డి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
4: 100% లవ్ నుంచి తిరిగి తిరుగుననాట సార్.
1: వినిపిస్తానండి. ఈరోజు మరి ఎక్కడ డ్యూటీలో ఉన్నారా?
4: అవును సార్, ఉన్నాం సార్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్. అందరికి ఆకాశవాణి విని అందరికి
1: శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితిని మనం పర్యావరణ హితంగా జరుపుకోవాలి.
4: తప్పకుండా సార్, మేము మట్టి వినాయకుడిని పూజిస్తున్నాం.
1: అవును, ప్రజల్లో కూడా చైతన్యం బాగా పెరిగింది. స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి వినాయక విగ్రహాలని విరివిగా పంపిణీ చేశాయి. నిన్నంతా కూడా చేశాయి, ఈ రోజు కూడా చేశారు. అవునండి, మంచి కార్యక్రమం అండి. మరి మనమందరం పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనందరికి కూడా జీవం కదా. అవునండి, మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి. ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.
4: థ్యాంక్ యూ.

0: వినాయక చవితి మనకు భక్తిని నేర్పుతుంది, ప్రకృతి మనకు జీవించడం నేర్పుతుంది. భక్తితో దేవుణ్ణి పూజిద్దాం, బాధ్యతతో ప్రకృతిని కాపాడదాం. ఈ మంచి సందేశంతో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాము. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం.
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండ్ర మండలం కాలవరం సార్.
0: చెప్పండి ఈశ్వర యాదవ్ గారు.
1: వినాయక సార్,
0: శుభాకాంక్షలండి. చెప్పేశాము, మరి పాట అడగండి.
1: పాట వినాయక దేవుడి నుంచి మీ అభిరుచి మేరకు ఒక పాట వినిపించండి.
0: ఈ అభిరుచి మీది,
1: మీ ఆదేశాల మేరకు పాట వినిపించండి. మా మనవాళ్ళు రాకపోతాం సార్.
0: అవునా, మరి ఎలా జరుపుకుంటున్నారు పండుగను ఈరోజు?
1: మీ అభిరుచి మేరకే వినాయక పాట వినిపించండి.
0: తప్పకుండానండి, పాట మరో శ్రోత. ఓకేనండి, పాట వినిపిస్తాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్. మీ ఆఖరికి బాగుంటుంది సార్.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం.
1: స్వాగతం సార్. వినాయక స్వాగతం.
0: చెప్పండి శుభాకాంక్షలు. చిత్రం, ఏ చిత్రం చేపట్టు కావాలి?
1: వినాయక విజయం సార్.
0: వినాయక విజయం?
1: అవును సార్.
0: అందులో చేపట్టు కావాలి?
1: ఆట వినాయకుని గురించే సార్. మంచి పాట.
0: తప్పకుండా రండి, పాట విందామా. మరి పేరేమన్నారు?
1: సూర్యనారాయణ సార్.
0: సూర్యనాయక్.
1: సూర్యనారాయణ రెడ్డి సార్.
0: సూర్యనారాయణ రెడ్డి గారు. ఓకేనండి, పాట విందామండి.
1: ఓకే,
0: ధన్యవాదాలు.

0: నీరు ఉంటేనే జీవితం, చెట్లు ఉంటేనే స్వచ్ఛమైన గాలి, ప్రకృతి ఉంటేనే మన భవిష్యత్తు. అందుకే ఈ వినాయక చవితి నుంచి ప్రకృతిని కాపాడటం కూడా పూజే అనే భావనను మనసులో నాటుకుందాం. ఇప్పుడు చివరి శ్రోతను పలకరిద్దాం మన హలో అభిరుచి కార్యక్రమంలో. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: పులిందల నుంచి భూపాల్ రెడ్డి సార్. ఇందాక చేశాను, కట్
0: అయిపోయిందండి. అప్పుడు మళ్ళీ కట్ అయిపోయింది. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: సార్, కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్.
0: హలో,
3: శుభోదయం అండి.
0: శుభోదయం అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
3: నా పేరు విజయ్ కుమార్ సార్.
0: విజయ్ కుమారి గారు?
3: అవునండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి?
3: బాగున్నామండి.
0: కడప కదా?
3: అవును సార్, కడప సార్.
0: చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
3: నాకు కలసి ఉంటే కలదు సుఖం సార్.
0: కలసి ఉంటే కలదు సుఖము. హలో అభిరుచిలో మీరు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారు.
3: అవును సార్. మరి
0: కలిసి
3: పరిరక్షణ ఉదయం నాటికి కూడా చాలా బాగుండింది సార్.
0: ఉదయం నాటికి విన్నారు కదా?
3: విన్నాను సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి? కలిసి ఉంటే కలదు సుఖం నుంచి.
3: తొండము నేకదంతమని పాట ఉంది సార్.
0: తొండము నేకదంతము
3: గణనాథుని కోవిల్ కనే అదే పాటలు వస్తుంది.
0: తప్పకుండానండి. మరి చివరి శ్రోత మీరు, పాట సిద్ధంగా ఉంది, వినిపించమంటారా?
3: వినిపించండి సార్. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
3: ఓకే.

0: తొర్రె పన్ను బర్రె నోరు, తొర్రె పన్ను బర్రె నోరు మీదే మీదే నిలవండి.
1: ఈ వినాయక చవితి మన ఇళ్లలో ఆనందాన్ని, మన హృదయాల్లో భక్తిని, మన సమాజంలో సోదరభావాన్ని, మన ప్రకృతిలో పచ్చదనాన్ని నింపాలని కోరుకుంటూ శ్రోతలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి హలో అభిరుచి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు. మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ప్రతిరోజు పండగే చిత్రం నుంచి పాటను వినిపించమని కోరిన శ్రోతలు కడప బాలాజీనగర్ నుంచి పుష్పలత, ప్రత్యూష, ప్రణతి, సుధాకర్ రెడ్డి వారందరి కోసం ఈ పాట.

మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత కడప విజయదుర్గా కాలనీ నుంచి రమాదేవి రమణారెడ్డి కోరిన పాట శతమానం భవతి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి మోహన భోగరాజ్ పడిన పాట

వాట్సాప్ మనోరంజన కార్యక్రమంలో తర్వాత ప్రొద్దుటూరు నుంచి జుబేదా బేగం, షెహనాజ్, పర్వీన్, షాహిదా వీరంతా కోరిన పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి రమణ గోగుల మధుప్రియ పాడింది.

ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత అనన్య నాయర్, రాహుల్ సిప్లిగంజ్, రోషిత్, దివునీనన్ థామస్, వీరంతా కౌసల్య కృష్ణమూర్తి చిత్రం కోసం పడిన పాటను వినిపించమని కోరిన శ్రోతలు, పెనుగొండ నుంచి ఈశ్వరయ్య వారి మిత్రబృందం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని. కన్నుల పండుగ చిత్రం నుండి పాట వినిపించమని కోరిన వారు కడప నుండి లక్ష్మి, సుజాత, లావణ్య వీరందరి కోసం.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855624441 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు కడప నుండి సంజమ్మ, బాలాజీ, దివ్య వీరందరూ కోరుతున్న పాట సంక్రాంతి చిత్రం నుండి.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు కడప నుండి సోహేల్, నాసిరా, జబియా, ఇసరార్ వీరందరూ కోరుతున్న పాట నువ్వు వస్తావని చిత్రం నుండి.

ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

0: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
0: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
0: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417
1: లేదా 2441119.
0: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో. తర్వాత కడప నుండి లక్ష్మీ ప్రసన్న, రమణ, చంద్రమ్మ, మనస్వి వీరందరూ కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రం నుండి.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562 244 1119 అను నంబర్కు వాట్సప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు అనంతపురం నుండి మహబూబాష, నాజిరా, యాసీన్, షాహిద వీరందరూ కోరుతున్న పాట రుద్రవీణ చిత్రం నుండి.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పాట కోరిన శ్రోతలు కడప నుండి షాకిరా, ప్రసన్న, ప్రియ వీరందరూ కోరుతున్న పాట నర్తనశాల చిత్రం నుండి.

మీరు ఇంతవరకు వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ. ముందుగా అడవి రాముడు చిత్రం నుండి సోను నిగం మహాలక్ష్మి పాడిన పాట.

0: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 0852 దీనికి జతగా 2441 అలాగే మరొక నంబర్ 2441 7.
1: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమం తర్వాత ఆహా చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఆమె చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, భువనచంద్ర సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమం తర్వాత అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమ విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. ముందుగా డాన్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

ఫిల్మీ గానేలో చివరిగా ఏక్ పూల్ దోమాలి చిత్రం నుండి మొహమ్మద్ రఫీ ఆశా మోస్లే పాడిన పాట.

తర్వాత వాతాపి గణపతిం భజే హంసధ్వని రాగం ఆది తాళం ముత్తుస్వామి దీక్షితార్కృతి.

చివరగా, రామా నీ సమానమెవరు? హరహర ప్రియ రాగం, రూపక తాళం, త్యాగరాజ కీర్తన.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయి హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు.

0: స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని నాలుగు ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియముల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి

ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా

0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫ్ అలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య, రాజకోటి, దుర్గేష్, లావణ్యమ్మ, మీనమ్మ వీరందరూ కోరుతున్న పాట అమెరికా అబ్బాయి చిత్రం నుండి పి సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వింటున్నారు మనోరంజనీయుతరాల ద్వారా. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట కూలీ నంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. తర్వాత పాట కోరిన శ్రోతలు ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్. వీరందరూ కోరుతున్న పాట నువ్వు నేను ప్రేమ చిత్రం నుండి శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా మనోరంజని కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం బైపల్లి మండలం నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, బాబురావు, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రజని, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, ప్రకాష్, కస్తూరిరావు, కోటి రాము, పైడితల్లి, వెంకటేష్, నరసింహారావు, పువ్వుల ఈశ్వరరావు వీరందరూ కోరుతున్న పాట పెద్దరికం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి సుశీల పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్ యూసుఫుద్దీన్ ప్రీతి సురేష్ ముత్యాలబాబు మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా. వీరు కోరుతున్న పాట పచ్చని సంసారం చిత్రం నుండి పి. సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు ఉత్తరాల ద్వారా మనోరంజని వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్న పాట రాజా చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని. తాడిపత్రి నుండి, శ్రీనివాసపురం నుండి సి చెంచిరెడ్డి, తులసిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయి భావన, ఉదయ కీర్తన, దుర్గా, కార్తీక్, సాయి దత్తీశ్వరరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, వీరందరూ కోరుతున్న పాట అడవి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

మనోరంజని వింటున్నారు ఉత్తరాల ద్వారా. కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భారత్ వీరందరూ కోరుతున్న పాట అనుబంధం చిత్రం నుండి.

మీరు ఇంతవరకు శ్రోతలు కోరిన మనోరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాలను ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకితభావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు.

0: ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్రేపల్లి కాలువకట్ట 1225 మందికి పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్లకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని
0: ప్రభుత్వం. రాష్టంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్టంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్దిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
2: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు మాకు. నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేస్తా. నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత డాంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాడు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరు.
0: రాష్టంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు

0: చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:30. ఇప్పుడు విందాం

శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటోంది మీ ఆకాశవాణి కడప కేంద్రం. గణపతి నవరాత్రులు చేయడం కాదు, కొంచెం స్వామి తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. మరి స్వామి రూపంలో ఉన్న పెద్ద చెవులు మనకేం నేర్పిస్తున్నాయి? ఎక్కువగా వినడం నేర్చుకో అంటోన్నాయి. చిన్న కళ్ళు ఏమని చెప్తున్నాయి? ఏకాగ్రతతో చూడడం నేర్చుకోండి అంటున్నాయి. పెద్ద తొండం, పరిస్థితులకు అనుగుణంగా మారడం నేర్చుకోండి అంటున్నాయి. మరి ఏకదంతం, అవసరం లేనిదాన్ని వదిలేయడం నేర్చుకో అంటుంది. మరి ఇక పెద్ద తల విషయానికొస్తే విశాలంగా ఆలోచించడం నేర్చుకో అంటుంది. చిన్న నోరు, తక్కువగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో అంటుంది. మరి పెద్ద పొట్ట, జీవితంలోని మంచి చెడు అనుభవాలని నేర్చుకోవడం, జీర్ణించుకోవడం నేర్చుకో అంటుంది. చిన్న ఎలుక వాహనం, కోరికలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి అంటుంది. గణపతి రూపం ఒక విగ్రహం మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఎలా జీవించాలో చెప్పే ఒక గొప్ప సందేశం. మరి శ్రోతలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో ముందుగా వినుందాం మహిళా సాధికారతో కూర్చిన అంశాలతో కూర్చిన మహిళా స్రవంతి, అలాగే అందమే ఆనందం కార్యక్రమాలను. మరి ముందుగా వినండి మహిళా సాధికారతో కూర్చిన అంశాలతో మహిళా స్రవంతి.

శ్రోతలకు నమస్కారం. మహిళా సాధికారత వార్తల సమాహారం మహిళా స్రవంతికి స్వాగతం. మహిళా వార్తలను చదువుతున్నది సోమేపల్లి శ్యామలమ్మ. ముందుగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.

ఆమె హైదరాబాద్లో 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఐటీ ఉద్యోగంలో చేరి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసిన మాతృదేశంపై ఉన్న ప్రేమతో తిరిగి భారతదేశానికి వచ్చి తండ్రి చేసే మట్టి వినాయకులను గమనించి మట్టి వినాయకుడిలోని వైవిధ్యాన్ని యువతకు తెలియచేయాలన్న తపనతో 8 అడుగులు ఎత్తు ఉన్న వినాయక విగ్రహాలను తయారు చేసింది. ప్రస్తుతం ఆమె 64 రకాల డిజైన్లతో విగ్రహాలను తయారు చేస్తున్నామని తెలియచేశారు. ఆవిడే గుండారపు దివ్యతేజ. గుండారపు దివ్యతేజ వారి కుటుంబం తయారు చేసిన మట్టి వినాయకులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విగ్రహాలు పంపిణీ అవుతున్నాయి. అతివ ఆలోచనలు అంకురిస్తే ఎంతోమందికి ఉపాధి కలిగించవచ్చు అంటున్నారు అల్లపర్తి స్వాతి. తాను హైదరాబాద్లోని రామచంద్రాపురంలో 2013లో బీఫార్మసీ పూర్తి చేశారు. ఇంటి పనుల్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవటంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ దశలో వారు స్వయం ఉపాధిగా కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చన్న తపనతో ముందుకు దూసుకెళ్లారు. ప్రస్తుతం సుమారు 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైజాగ్కి చెందిన బీశెట్టి అశ్విని నాన్నగారు ఆయుర్వేదిక్ ఉద్యోగి. వారి తల్లి క్యాన్సర్తో మరణించారు. సౌందర్య సాధనాలు వాడటం వల్ల రసాయనాలు శరీరంలోకి ప్రవేశించడం తన తల్లి మరణానికి ఒక కారణమని తెలుసుకుని సాయిల్ అండ్ సోల్ అనే సంస్థని ప్రారంభించారు. ఒక్క సబ్బు తయారీతో మొదలుపెట్టిన బీశెట్టి అశ్విని ప్రస్తుతం 65 రకాల ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరామని అంటున్నారు. పుట్టుకతోనే సింహాద్రి శ్యామల సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం నిలబడలేరు. చక్రాల కుర్చీకే పరిమితం అయినప్పటికీ తాను ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక విద్యలో ఐటీ ఫౌండేషన్ నుంచి గ్లోబల్ డెస్క్ సపోర్ట్ వంటి ప్రతిష్టాత్మక కోర్సులు చేశారు రామశ్యామల. నైపుణ్యం, పట్టుదల ఉన్న శారీరక పరిమితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె గడప దాటలేకపోతున్నారు. తన కుర్చీల చక్రాన్నుంచే అద్భుతాలను సృష్టించి సాంకేతిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు సింహాద్రి శ్యామల. వైద్య విద్యను అభ్యసించారు బండారి సాహితీలత. అయితే కూచిపూడి నృత్యంపై ఉన్న మక్కువతో కళాకారిణిగా మారారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని కొత్త తరాలకు పరిచయం చేయటం తన బాధ్యత అంటున్నారు విశాఖపట్టణానికి చెందిన బండారు సాహితీలత. దీపావళికి తన బృందంతో కలిసి ప్రతిష్టాత్మక సిడ్నీ వరల్డ్ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని అందుకున్నానని ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బండారు సాహితీలత. వర్ణ వివక్షత అంటాం. తన రంగు తనకి ఎంత గాయం చేసినప్పటికీ పరిస్థితులతో యుద్ధం చేశారు దాయన రాజకుమారి. దాయన రాజకుమారిది రాజానగరం దగ్గర తోకాడ అనే చిన్న పల్లెటూరు. చిన్నప్పటినుండి ఆమె రూపమే ఆమెకు శాపమైంది. రూపం శాపంగా మారిన పట్టుదలతో కృషి చేసి తన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. నేటి తల్లిదండ్రులు తమ కుమార్తెకు పరిస్థితులతో సర్దుకుపో అని చెప్పకుండా భరోసాగా నిలవాలని అంటున్నారు దాయని రాజకుమారి. ఇవన్నీ జరిగే పనులు కావు అన్న ఎన్నో అవహేళలను అందుకున్నారు గాయత్రి రెడ్డి. తను దొమ్మర పోచంపల్లి స్వస్థానం అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడ్డారు. తన ఆలోచనతో స్టార్టప్ని ప్రారంభించి ఎంతో మందికి సరదాని, సంతోషాన్ని అందిస్తున్నారు గాయత్రి రెడ్డి గారు. మహిళా సాధికారత వార్తల సమాహారం మహిళా శ్రవంతి విన్నారు.

0: మహిళా స్రవంతి విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు.

0: చిత్రగీతం విన్నారు. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం అందమే ఆనందం.
1: ఈనాటి అందమే ఆనందం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఈనాటి కార్యక్రమంలో పిల్లలకు శిక్ష కాదు శిక్షణనిద్దాం అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. పిల్లలు అల్లరి చేసినా ఏదైనా పాడు చేసినా మనకు కోపం రావడం ఖాయం. చేసింది పెద్ద పొరపాటైతే దెబ్బ కూడా వేస్తాం. దెబ్బ వేస్తే ఈసారి అలా చేయకుండా ఉంటారు అనుకుంటాం. కాని ఈ దెబ్బ అనేది పిల్లల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని గమనించం. అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా ప్రయత్నించి చూడండి. పిల్లల్ని మనం ఒక రకంగా గాజు బొమ్మల్లానే పెంచుతున్నాం ప్రస్తుతం. కాబట్టే వాళ్లు వద్దు అని మొరాయిస్తూ ఉన్నా, అయ్యయ్యో వర్షం వస్తుంది జాకెట్ వేసుకో, చలేస్తుంది స్వెటర్ వేసుకో, లేదంటే జలుబు జ్వరం వస్తాయి అంటూ బలవంతంగా జాకెట్ను వేస్తాం. ఇలా చేయకండి. ఒకసారి చెప్పండి, వినలేదా, వదిలేయండి. తడిచినప్పుడో చలివేస్తున్నప్పుడో వాళ్లే వచ్చి మనల్ని జాకెట్ కావాలి, లేదు దుప్పటి కావాలి, లేదు స్వెటర్ కావాలి అని అడుగుతారు. పరిస్థితి వారికి కూడా అర్థమవుతుంటుంది. కాబట్టి వారిని మరీ విసిగించకండి. ఒకటి రెండు సార్లు చెప్పి నిర్ణయం తీసుకునే అధికారాన్ని వాళ్లకే వదిలేయండి. కోపం వస్తే చీకటి గదిలో వేయాల్సిన పనిలేదు. ఓ మూల ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు కూర్చోమనండి. ఈలోగా మాట్లాడితే సమయం పెరుగుతుందని చెప్పండి. వాళ్లలోనూ కోపం బాధ వంటివి ఉంటాయి. అవి క్రమంగా నెమ్మదిస్తాయి. సమయం పూర్తయ్యాక మీరే నెమ్మదిగా పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పండి. వాళ్లు కూడా వింటారు. ఖాళీగా కూర్చున్నప్పుడు ఆలోచన కూడా వారిని చుట్టుముట్టి మేము ఏం చేశాము అన్నదాని గురించి వాళ్లు వాళ్లే తర్కించుకోగలుగుతారు. పిల్లలు మామూలుగానే గోడలను పాడు చేస్తూ ఉంటారు. గోడలు పాడు చేస్తే వాళ్లనే తుడవమని చెప్పండి. అన్నం తిననని ప్లేటు తోసేశారా, వాళ్లతోనే నేల టేబుల్ శుభ్రం చేయించండి. బొమ్మ విరగ్గొడితే వెంటనే కొనివ్వడం లాంటివి చెయ్యవద్దు. ఏదైనా పని అప్పగించి వారితో చేయించండి. ఈ పని పూర్తి చేస్తేనే ఇది ఇస్తాము అని నేర్పండి. అప్పుడు వారికి పని అలవాటైనట్లు ఉంటుంది, మనకు సాయం చేసినట్టు కూడా ఉంటుంది. ఇలా పిల్లల్ని ట్రైన్ చేస్తే తల్లులు ఇంట్లో ప్రతి పని చేస్తూ ఎంత కష్టపడుతున్నారో వారికి పని విలువ తెలుస్తుంది. అలాగే డబ్బు విలువను కూడా తెలియజేయండి. చిన్న చిన్న దూరాలకు ఆటోలను ఎక్కడం కానీ బైకుల మీద వెళ్లడం కానీ చేయవద్దు. ఈ కొంచెం నడుస్తే నీకు ఏదో ఒకటి కొనిస్తాను, లేదంటే ఈ డబ్బును దాచుకో అని చెప్పండి. నడిచినందువల్ల మిగిలిన డబ్బును నువ్వే దాచుకో, పొదుపు చేసుకుని కొంత మొత్తం అయ్యాక ఏదో ఒక వస్తువును తీసుకుందాం అని చెప్పండి. వారి కళ్లలో ఆనందం వెళ్లి విరుస్తుంది. మీరు ఎక్కుదామన్నా ఆటో ఎక్కకుండా మారాం చేస్తారు. ఎందుకంటే వారు సంపాదించిన డబ్బు వారి చేతికొస్తుంది కాబట్టి. ఇలా కష్టం విలువ కూడా వారికి తెలుస్తుంది. బడిలో ఎవరో పిల్లలు ఏదో వస్తువులు తెచ్చుకున్నారని అవే వస్తువులు కావాలని ఇంటికొచ్చి మారాం చేస్తుంటారు చాలామంది పిల్లలు. అవి ఎంతవరకు అవసరం, అలాంటివి కొనడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి వారికి వివరించి చెప్పండి. అలా చేయడం వల్ల పిల్లలు ఆలోచిస్తారు. దీంతో వారికి ఎలాంటి వస్తువులను కొనాలి, ఎలాంటి వస్తువులను కొనకూడదు అనేది కూడా అర్థమవుతుంది. ఇలా ప్రతిదాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారంటే ఏ పని చేసినా పిల్లలు మాకు శిక్ష కాదు శిక్షణ ఇస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. దీంతో అతి కొద్ది కాలంలోనే మీ పిల్లలు శిక్షణలో ఆరితేరుతారు. ఆ తరువాత ఆ శిక్షణ తిరిగి మీకే ఇస్తారు కూడా. ఇలా పిల్లలు మనకే శిక్షణ ఇస్తున్నట్టు అనిపించిందా, ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే అందం మన దరిచేరదా. ఇదండి ఈనాటి అందమే ఆనందం కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే.

శ్రోతలు, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలు తెలియజేయాలి అనుకుంటే ప్రతి శనివారం 1:30 నుండి 2 గంటల వరకు ప్రసారమయ్యే ప్రతిస్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తెలపవచ్చు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08562, ఇది కడప ఎస్టీడీ కోడ్, దీని జత చేస్తూ 244119 ఈ నంబర్కు కానీ, లేదంటే 244197 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ కూడా తెలియజేయవచ్చు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అందమే ఆనందం విన్నారు. ఇప్పుడు విందాం చిత్రగీతం.

0: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562 దీనికి జతగా 244119 అలాగే మరొక నంబర్ 244197.
1: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్నమా నాడు తిన్నరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మన్నమాను తిన్నరు. పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా. అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట నేను తయారు చేశా.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ. వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855624241 97 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

మీరు వింటున్నారు చిత్రసీమ ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఖుషి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. క్షణక్షణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రసీమలో చివరిగా అన్వేషణ చిత్రం నుండి ఈ పాట.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. నిలయంలో సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా సాయంత్రం ప్రసారం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 కిలోమీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్ర ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ.

0: చిత్రసీమలో ముందుగా ఇళయరాజా కమలహాసన్ బృందం పాడిన వెనలకంటి సాహిత్యం విన్నారు. సంగీతం ఇళయరాజా, చిత్రం క్షత్రియపుత్రుడు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: చిత్రసీమలో తర్వాత నాయకుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యం వినండి. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: చిత్రసీమలో చివరగా వినండి పల్నాటి పౌరుషం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శోభనా శంకర్ బృందం పడిన జ్యాలాది సాహిత్యం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈనాటి ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. అలాగే ఈరోజు ప్రజలంతా ఎంతో చక్కగా జరుపుకుంటారు. అదేంటి పండగ అంటే వినాయక చవితి. అందరికీ శ్రోతలందరికీ నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి అనేది భగవాన్ శ్రీ మహాగణపతిని ఆరాధించే ఈ పవిత్రమైన పండుగ. ఈరోజు ఈ పండుగ మనకు భక్తి, శ్రద్ధ, ఐక్యత, సాంప్రదాయం అనే విలువలను గుర్తు చేస్తుంది. గణపతి బ్రహ్మ మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించి సుభిక్షాన్ని, సంతోషాన్ని, విజయాన్ని అందిస్తాడని మన విశ్వాసం. ఆయన పూజ ఎంతో గొప్పగా జరుపుకునేలా మనం చేస్తాం. శ్రీ గణేశుడు జ్ఞానానికి, బుద్ధికి, శక్తికి, శుభానికి ప్రతీక. ఏ పూజ చేసినా సరే ఫస్ట్ మొదటగా మనం వినాయకుడు పూజనే చేస్తాము. ఆయనను విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. మనం ప్రతి మంచి కార్యక్రమానికి, కార్యానికి ఆయన ఆశీర్వాదం తప్పనిసరిగా మనకి ఉండాలి. అందుకే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు అందరూ గణపతిని మొదటగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగ మనకు మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుందండి. అదేంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా వినాయక చవితి అంటే ఈ సందేశాన్ని మాత్రం మనం బ్రెయిన్లో పెట్టుకోవాలండి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మనం పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం ద్వారా మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా పర్యావరణానికి కూడా మనం మద్దతిస్తున్నాం. మనం భగవాన్ గణపతిని ప్రార్థిస్తూ మన జీవితంలో సకల శుభాలు, సంతోషాలు, విజయం కలగాలని కోరుకుంటూ జై గణేష, జై గణేష. మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి, వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజ్ఞ కార్యక్రమంలోకి వెళ్దాము. ఎప్పట్లాగానే ప్రజ్ఞ కార్యక్రమం 3 రౌండ్లతో జరుగుతుంది. ఈ ప్రజ్ఞ కార్యక్రమం శ్రోతలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా కానీ ఈ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదటి రౌండ్ జనరల్ రౌండ్, రెండవ రౌండు ర్యాపిడ్ ఫైర్ రౌండ్, చివరి రౌండు గెస్ట్ రౌండ్. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదటి రౌండ్ని ప్రారంభిద్దాం.

ఈనాటి జనరల్ రౌండ్లోని ప్రశ్న. 2025 గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఏ తేదీన ప్రకటించారు? ప్రశ్న మరోసారి. 2025 గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు అలాగే క్రీడల మంత్రిత్వ శాఖ ఏ తేదీన ప్రకటించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే వెంటనే ఫోన్ చేసి మీ సమాధానాన్ని మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244119. మరో నెంబర్ 2441977. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సమాధానాన్ని మాతో పంచుకోవచ్చు. శ్రోతలు గమనించాలండి, కార్యక్రమం మొదలైపోయింది. కాల్ చేసి మీ సమాధానాన్ని మాతో పంచుకోవచ్చు.

ప్రశ్న మరోసారి. 2025 గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఏ తేదీను ప్రకటించారు? ఈ ప్రశ్నకి సమాధానాన్ని పంచుకోండి.

0: ఆకాశవాణి కడప కేంద్రం ప్రస్తుతం యువవాణి కార్యక్రమంలో ఉన్నాము. యువవాణి కార్యక్రమం ప్రజ్ఞా కార్యక్రమంలో మొదటి రౌండ్ జనరల్ రౌండ్ జరుగుతుంది. ప్రశ్న ఏంటంటే, 2025వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు అలాగే క్రీడా మంత్రిత్వ శాఖ ఏ తేదీని ప్రకటించారు? మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: లక్ష్మి మేడం, కడప నుంచి.
0: ఓకే లక్ష్మి గారు, హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ప్రశ్న విన్నారా, జనరల్ రౌండ్ లోని ప్రశ్న?
1: విన్నా మేడం. యువజన పురస్కారాలు ఏ డేట్ అనౌన్స్ చేస్తారు?
0: అవునండి,
1: ఆగస్ట్ 18 మేడం.
0: ఆగస్ట్ 18, కరెక్ట్ సమాధానం అండి.
1: ఓకే,
0: ధన్యవాదాలు లక్ష్మి గారు కాల్ చేసినందుకు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం వివరణ ఇప్పుడు విందాం. 2025వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు అలాగే క్రీడల మంత్రిత్వ శాఖ ఆగస్ట్ 18, 2026 తేదీన ప్రకటించారు. క్రీడారంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఈసారి ఎవరిని ఎంపిక చేయలేదు. ఉత్తమ క్రీడాకారులకు అందించే అర్జున్ అవార్డు కోసం 17 మందిని ఎంపిక చేశారు. ఉత్తమ కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారానికి 5గురు ఎంపికయ్యారు. 2025వ సంవత్సరానికి గాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని అవార్డుల ఎంపిక కమిటీ అర్జున్ అవార్డ్స్ కోసం 24 మంది పేర్లను సిఫార్సు చేయగా కేంద్ర క్రీడా శాఖ 17 మంది పేర్లను ఆమోదించింది. అవార్డుల ఎంపిక కమిటీలో హైదరాబాద్కు చెందిన దిగ్గజ షూటర్, భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ఉపాధ్యక్షుడు గగన్ నారంగ్, అలాగే మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ పోపట్, హాకీ మాజీ ప్లేయర్ ఎంఎం సోమయ్య ఉన్నారు. తెలంగాణ నుంచి 2 ప్లేయర్లకు అర్జున్ అవార్డు లభించింది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి, బదిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఆగస్ట్ 29న హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే క్రీడా దినోత్సవాన జాతీయ క్రీడా అవార్డులను అందజేస్తారు. జాతీయ క్రీడా అవార్డుల విజేతల వివరాలు ఏంటంటే, అర్జున అవార్డుల విజేతలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అథ్లెటిక్స్ తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్వి, అలాగే ప్రియాంక గోస్వామి. బ్యాడ్మింటన్ ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి, గోపీచంద్. బాక్సింగ్ నరేందర్ బెర్వాల్. చెస్ విదిత్ సంతోష్ గుజరాతీ, దివ్యా దేశ్ముఖ్. పారాషూటింగ్కి ధనుష్ శ్రీకాంత్. హాకీకి లాల్ రెమ్సియామి, రాజ్ కుమార్ పాల్. కబడ్డీకి వచ్చేసి సుర్జిత్ పూజ. పారాషూటింగ్ రుద్రాంశ్ కండేల్వాల్. పారా అథ్లెటిక్స్ ఏక్తా బ్యాన్. రోయింగ్ అరవింద్ సింగ్. షూటింగ్ అఖిల్ షియోరానా. వీరున్నారండి జాతీయ క్రీడా అవార్డుల విజేత వివరాలలో. ఇంతటితో జనరల్ రౌండ్ కూడా పూర్తయిందండి. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్లే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ

0: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా మేమిస్తున్న సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు కోరిన సబ్జెక్ట్ నుంచి ప్రతి శ్రోతని 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. హలో
5: హలో
4: హలో, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి.
5: మేడం, ప్రొద్దుటూరు నుంచి ఉమా మేడం.
4: ఉమా గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
4: బాగున్నామండి. ముందుగా హ్యాపీ వినాయక చవితి.
5: థ్యాంక్ యూ మేడం, విష్ యూ ద సేమ్.
4: థ్యాంక్ యూ ఉమా గారు.
5: రేడియో శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
4: థ్యాంక్ యూ అండి, వారి తరపున కూడా. ప్రస్తుతం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఉన్నాము. ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కోరుతున్నారు?
5: ఓకే, పాలిటీ అడగండి మేడం.
4: పాలిటీ, పాలిటీ నుంచి మీ మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి ఎవరు?
5: ఎంఎన్ రాయ్.
4: ఎంఎన్ రాయ్ కాదండి.
5: భారత
4: రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి ఎవరు?
5: కేఎం మున్షి మేడం.
4: కాదండి, ఆలోచిస్తుండండి మీ రెండో ప్రశ్న.
5: ఓకే,
4: ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది?
5: 1600.
4: కరెక్ట్ సమాధానం అండి. మీ మూడో ప్రశ్న, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రారంభించారు? వెల్లెస్లీ కాదండి,
5: క్లైవ్ మేడం.
4: క్లైవ్, రాబర్ట్ క్లైవ్.
5: Yes sir.
4: కరెక్ట్ సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, బెంగాల్ యొక్క మొదటి జనరల్ గవర్నర్ ఎవరు?
5: లార్డ్ క్లైవ్ మేడం.
4: లార్డ్ క్లైవ్ నో అండి.
5: వెల్లెస్లీ మేడం.
4: కాదు ఉమా గారు. ఓకే, ఆలోచిస్తుండండి మీ చివరి ప్రశ్న.
5: ఓకే,
4: మన భారత రాజ్యాంగ చరిత్రలో ఏది మొదటి లిఖిత పత్రం?
5: ఏంటి మేడం?
4: మన భారత రాజ్యాంగ చరిత్రలో ఏది మొదటి లిఖిత పత్రం?
5: రాజ్యాంగం మేడం, క్రియా ఫస్ట్ ఉండే ఇది మేడం.
4: ఏంటండి?
5: రాజ్యాంగం ఉంది, మనం ఫస్ట్ రాస్తాం చూడు మేడం, అది మేడం.
4: కాదండి ఉమా గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
5: థ్యాంక్ యూ మేడం.
4: థ్యాంక్ యూ అండి. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1600 ఇయర్స్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రారంభించారంటే రాబర్ట్ క్లైవ్. బెంగాల్ యొక్క మొదటి జనరల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్. మన భారత రాజ్యాంగ చరిత్రలో ఏది మొదటి లిఖిత పత్రం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. హలో
6: మేడం. రాజేష్.
4: రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
6: గుడ్ ఈవినింగ్ మేడం.
4: హ్యాపీ వినాయక చవితి రాజేష్ గారు.
6: థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ మేడం.
4: థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఉన్నాము. ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కోరుతున్నారు?
6: పాలిటీ మేడం.
4: ఓకే, పాలిటీ నుంచి మీ మొదటి ప్రశ్న. భారతదేశంలో మొదటిసారిగా భారత ప్రభుత్వం ఏ చట్టం రూపొందించబడింది? ఏ చట్టాన్ని రూపొందించబడింది ఫస్ట్?
6: 1935.
4: 1935 కాదండి. ఆలోచిస్తూ ఉండండి రాజేష్ గారు.
6: 1773
4: కాదండి.
6: ఓకే మేడం,
4: మీ రెండవ ప్రశ్న. మొదటి సుప్రీం కోర్టు కోసం ఏ చట్టం రూపొందించబడింది?
6: 1773 రెగ్యులేషన్ యాక్ట్.
4: కరెక్ట్ సమాధానం అండి. మీ మూడవ ప్రశ్న. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను ఏ చట్టం ప్రారంభించింది?
6: పార్లమెంటరీ 1935 ఫెడరల్ యాక్ట్.
4: కాదండి. ఆలోచిస్తుండండి మీ నాలుగో ప్రశ్న. పోస్ట్ డేటెడ్ చెక్గా సూచించబడిన ప్రతిపాదన ఏది?
6: క్రిప్స్.
4: క్రిప్స్ ఓకే, కరెక్ట్ సమాధానం అండి. మీ చివరి ప్రశ్న. గాంధీజీ భారతీయులందరికీ డూ ఆర్ డై అనే పిలుపునిచ్చాడు, దీనిని ప్రముఖంగా ఏమని పిలుస్తారు?
6: విజయమో వీరస్వర్గమో.
4: కాదండి.
6: క్విట్ ఇండియా మూమెంట్.
4: క్విట్ ఇండియా మూమెంట్ కరెక్ట్ సమాధానం అండి. ధన్యవాదాలండి రాజేష్ గారు కాల్ చేసినందుకు.
6: ఓకే మేడం, ఇది 1947 యాక్ట్ మేడం, పార్లమెంట్ యాక్ట్.
4: 1947 అండి.
6: అవును మేడం.
4: కాదండి.
6: ఓకే మేడం, థ్యాంక్.
4: ఓకే, ధన్యవాదాలండి. భారతదేశంలో మొదటిసారిగా భారత ప్రభుత్వం ఏ చట్టం రూపొందించబడింది అంటే 1833 చార్టర్ చట్టం. మొదటి సుప్రీంకోర్టు కోసం నియంత్రణ చట్టం 1773. ఈ చట్టం రూపొందించబడింది. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు 1853 చార్టర్ చట్టం ప్రారంభించింది. పోస్ట్ డేటెడ్ చెక్గా సూచించబడిన ప్రతిపాదన ఏది అంటే ది క్రిప్స్ ప్రతిపాదన. గాంధీజీ భారతీయులందరికీ డూ ఆర్ డై అనే పిలుపునిచ్చాడు, దీనిని ప్రముఖంగా క్విట్ ఇండియా ఉద్యమం అని పిలుస్తారు. హలో
6: మేడం. రాజేష్.
4: ఓకే రాజేష్ గారు, మళ్ళా మీకే కాల్ వచ్చిందా?
6: మేడం.
4: ఓకే అండి, ఇప్పుడు మరి ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కోరుతున్నారు?
6: హిస్టరీ మేడం.
4: హిస్టరీ నుంచా?
6: ఓకే మేడం.
4: ఓకే రాజేష్ గారు, హిస్టరీ నుంచి మీ మొదటి ప్రశ్న. కుతుబ్ మినార్ అను నామం ఎవరి పేరు మీద వచ్చింది?
6: మహమ్మద్ కులిషా.
4: కాదండి. ఆలోచిస్తుండండి మీ రెండో ప్రశ్న. ఆగ్రా నగరానికి
6: కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్
4: ముందు ఇంకో పేరుందండి. కుతుబుద్దీన్ దానికి ముందు ఇంకో పేరుంది.
6: ఓకే, క్వాజా కుతుబుద్దీన్ ఐబక్.
4: ఓకే, కరెక్ట్ సమాధానం అండి. మీ రెండో ప్రశ్న. ఆగ్రా నగరాన్ని నిర్మించిన వారెవరు?
6: షాజహాన్.
4: షాజహాన్ కాదండి.
6: ఆగ్రా.
4: ఆలోచిస్తుండండి మీ మూడవ ప్రశ్న. మొట్టమొదటి
6: హుమాయూన్ మేడం. హుమాయూన్.
4: కాదండి.
6: ఓకే,
4: మొట్టమొదటి భారత మహిళా పాలకురాలు ఎవరు?
6: రజియా సుల్తానా.
4: కరెక్ట్ సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న. ఏ ఢిల్లీ సుల్తాన్ మొట్టమొదటి ఖలీఫాను అభ్యర్థించి పెట్టుబడి సాధించిన వారు ఎవరు?
6: బాల్బన్.
4: కాదండి.
6: ఓకే
4: ఓకే, ఆలోచిస్తుండండి మీ చివరి ప్రశ్న. పానీపట్ వద్ద బాబర్ ఓడించిన సుల్తాన్ పేరెవరు, పేరేంటి?
6: హేము.
4: ఏంటండి?
6: హేము. హేము.
4: ఆహా, కాదండి రాజేష్ గారు.
6: మహమ్మద్ అదిల్ షా.
4: కాదండి. ఓకే అండి, ధన్యవాదాలండి రాజేష్ గారు కాల్ చేసినందుకు.
6: ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి.
4: ఇబ్రహీం లోడి కరెక్ట్ సమాధానం అండి.
6: ఓకే థ్యాంక్ యూ.
4: ఓకే అండి.

0: కుతుబ్ మినార్ అనే నామము క్వాజా కుతుబ్దిన్ పేరు మీద వచ్చింది. ఆగ్రా నగరాన్ని నిర్మించిన వారు సికిందర్ లోడి, మొట్టమొదటి భారత మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఏ ఢిల్లీ సుల్తాన్ మొట్టమొదటి ఖలీఫాను అభ్యర్థించి పెట్టుబడి సాధించిన వారు ఇల్తుల్ మిష్. పానీపట్ వద్ద బాబర్ ఓడించిన సుల్తాన్ ఇబ్రాహీం లోడి. హలో హలో
1: హలో మేడం, రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, వేరే శ్రోతకు అవకాశం ఇద్దామా? ఇదొక్క రౌండా?
1: పాలిటీ.
0: ఓకే అండి, పాలిటీ నుంచి మీ మొదటి ప్రశ్న. స్వతంత్ర పాకిస్తాన్ డిమాండ్ను ఏ ప్రణాళిక తిరస్కరించింది? కాదండి, కాదు, ఆలోచిస్తుండండి. క్రిప్స్ మిషన్ భారతదేశానికి దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1: 1942.
0: కరెక్ట్ సమాధానం అండి. మీ మూడో ప్రశ్న, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1: 9 డిసెంబర్ 1946.
0: కరెక్ట్ సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, రాజ్యాంగ సభలో ఎవరు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు?
1: ఎస్పి సిన్హా, సచ్చిదానంద సిన్హా.
0: కరెక్ట్ సమాధానం అండి. మీ చివరి ప్రశ్న, జనవరి 26వ తేదీన ఎందుకు రాజ్యాంగ ఆవిష్కరణకు తేదీగా ఎంపిక చేశారు?
1: 1930లో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్లో ప్రవేశపెట్టినందుకు గాను.
0: ఓకే అండి, ఓకే, ధన్యవాదాలు రాజేష్ గారు.
1: మేడం, ఫస్ట్ది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక.
0: ఓకే, కరెక్ట్ సమాధానం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. హలో
2: మేడం,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఉమా గారు, ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కోరుతున్నారు?
2: కరెంట్ అఫైర్స్ మేడం.
0: కరెంట్ అఫైర్స్. ఓకే ఉమా గారు, కరెంట్ అఫైర్స్ నుంచి మీ మొదటి ప్రశ్న. 2026 సంవత్సరంలో జూలైలో, అంటే ఈ సంవత్సరం జూలై నెలలో, భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో ఏ తేదీలలో పర్యటించారు?
2: 16, 17.
0: కాదండి, ఓకే, ఆలోచిస్తుండండి. మీ రెండో ప్రశ్న, ఇండోనేషియా భారత ప్రధానమంత్రికి అందించిన అత్యున్నత పౌర పురస్కారం ఏది?
2: ఓకే మేడం, నెక్స్ట్ మేడం.
0: మీ మూడో ప్రశ్న, 2026 జూలైలో భారత ప్రధానమంత్రి ఏ దేశానికి 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రిగా తొలి పర్యటన చేశారు? ఆ దేశం ఏంటి?
2: ఇండోనేషియా మేడం.
0: ఇండోనేషియా కాదండి. కాదు ఉమా గారు, ఆలోచిస్తుండండి. మీ నాలుగో ప్రశ్న, న్యూజిలాండ్ లో భారత ప్రధానమంత్రికి సంప్రదాయ స్వాగత కార్యక్రమంగా ఏది నిర్వహించారు?
2: గిరిజన సాంప్రదాయ నృత్యం మేడం.
0: అంటే దానికి పేరు ఉంటుంది కదండి. దింసా కాదు ఉమా గారు.
2: నాగోబా మేడం.
0: ఆహా, కాదండి.
2: ఓకే మేడం,
0: ఓకే అండి, ఆలోచిస్తుండండి.
2: ఓకే మేడం.
0: 5 ప్రశ్నలు పూర్తయ్యాయండి.
2: ఓకే
0: అండి ఉమా గారు, ధన్యవాదాలండి. 2026 జూలైలో భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో జూలై 6 నుండి 8 తేదీలలో పర్యటించారు. ఇండోనేషియా భారత ప్రధానమంత్రికి అందించిన అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ అదిపూర్ణ. 2026 జూలై నెలలో భారత ప్రధానమంత్రి ఏ దేశానికి 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రిగా తొలి పర్యటన చేశారంటే న్యూజిలాండ్.

0: ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా పూర్తయిందండి.
1: శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ర్యాపిడ్ ఫైర్ రౌండ్ తర్వాత మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ గారు 10 మార్కులు, ఉమాగారు 20 మార్కులు, రాజేష్ గారు 110 మార్కులు. వీరు ఈ మార్కులతో ఉన్నారు. ఇప్పుడు విందాం చివరి రౌండ్.

0: ఈ గెస్ట్ రౌండ్ కార్యక్రమంలో ఈ రౌండ్లో ప్రతి శ్రోతని 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. హలో,
1: లక్ష్మి మేడం.
0: లక్ష్మి గారు, గెస్ట్ రౌండ్లో మీ మొదటి ప్రశ్న. 2026 జూలైలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ప్రమాదంగా ఏ అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది? మీ రెండవ ప్రశ్న అండి. అధిక ముడి చమురు ధరలు భారతదేశంలో ప్రధానంగా ఏ 2 అంశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు? అవే అండి, 2 అంశాలు ఇచ్చారు వాళ్ళు, అవి చెప్పాలి. మీ చివరి ప్రశ్న. జూలై 2026 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థకు మరో వాతావరణ సంబంధిత ప్రమాదంగా ఏది తెలిపారు? ఏదండి?
1: పెట్రోలియము ఉత్పత్తి ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల మనకు ధరలు పెరిగాయి.
0: కాదండి. ఓకే అండి, ధన్యవాదాలు లక్ష్మి గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: 2026 జూలై నెలలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ప్రమాదంగా ఏ అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిందంటే అధిక ముడి చమురు ధరలు. అధిక ముడి చమురు ధరలు భారతదేశంలో ప్రధానంగా ఏ 2 అంశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలిపారు అంటే ద్రవ్య లోటు, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మీద. జూలై 2026 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థకు మరో వాతావరణ సంబంధిత ప్రమాదంగా ఎల్ నినో మార్పు, దీనిని తెలిపారు.

0: హలో,
1: జిల్లా కది నుంచి గోదండ గోవింద ఏం మాట్లాడుతున్నా?
0: నేను శ్రీలత అండి.
1: వినాయక శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడా గోవిందరాజులు గారు. ప్రస్తుతం గెస్ట్ రూమ్లో ఉన్నాము. గెస్ట్ రూమ్లోని
1: చెప్పండి.
0: మీ మొదటి ప్రశ్న, 2026 జులైలో కార్గిల్ విజయ్ దివస్ను 8వ వార్షికోత్సవంగా నిర్వహించారు.
1: 9 రోజులు
0: 8వదండి?
1: 1999లో జరిగింది కదా, 8 రోజులు
0: 8వది కాదండి.
1: 9గా
0: కాదండి,
1: కాదు, 1999 కదండి జరిగిందే.

0: ఆలోచిస్తున్నాండి. మీ రెండవ ప్రశ్న, 2026 కారున్ వెల్త్ గేమ్స్ లో భారత్ తొలి పతకాన్ని ఏ క్రీడల్లో సాధించింది? కాదండి. మీ చివరి ప్రశ్న ఏంటండి?
1: కడప స్టేషన్ ఇదే వస్తాను, మీ సెల్ లో ఉంటాను, ఇదే వస్తాను కడపది
0: వస్తానండి. ఓకే, మీ చివరి ప్రశ్న గోవిందరాజులు గారు,
1: చెప్పండి.
0: జూలై 2026 సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ డే భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటున్నాము?
1: జూలై 23
0: కాదండి. ఓకే, ధన్యవాదాలు గోవిందరాజులు గారు. 2026 జూలై నెలలో కార్గిల్ విజయ్ దివస్ ను ఎన్నవ వార్షికోత్సవంగా నిర్వహించాము, అంటే 2027 వార్షికోత్సవంగా జరుపుకున్నాము. 2026 కారున్ వెల్త్ గేమ్స్ లో భారత్ తొలి పతకాన్ని వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో సాధించింది. జూలై 2026 ఇన్కమ్ ట్యాక్స్ డే భారతదేశంలో జూలై 24 జరుపుకుంటాము మనము. ఇంతటితో గెస్ట్ రౌండ్ కూడా పూర్తయిందండి. గెస్ట్ రౌండ్ తర్వాత మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ గారు 10 మార్కులు, ఉమాగారు 20 మార్కులు, రాజేష్ గారు 110 మార్కులతో ఉన్నారండి. ఈరోజుటి విజేత రాజేష్ గారు అండి. రాజేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఈరోజు విజేతట మీరే. మరి మీరు ప్రశ్నలు సమాధానాలు మా వాట్సాప్ నెంబర్కి చేయవచ్చు, 9440607562. ఈ నెంబర్కి ప్రశ్నలు సమాధానాలు వాట్సాప్ చేయగలరండి. మీరు పంపించిన ప్రశ్నలని వచ్చే వారం ప్రజ్ఞ కార్యక్రమంలో గెస్ట్ రౌండ్లో అడగడం జరుగుతుంది. ఇంతటితో ఈరోజుటి ప్రజ్ఞ కార్యక్రమం పూర్తయిందండి. మళ్ళీ రేపటి నవ్వుల నజరాన నవ్వే కావాలి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను శ్రీలత. నమస్తే. చివరిగా శ్రోతలందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ గణపతి భగవంతుడు మన మీద ఎంతో దయ ఉంచి మన జీవితాలను సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ధన్యవాదాలండి.

ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో వై చెన్నకేశవులు బృందం పాడిన చెక్కభజన గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కందిసాగులో మెలకువలు, ఈ అంశంపై గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, ఈ అంశంపై అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి

డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 8:30కు జాతీయ వార్తలు, 9:15కు స్పాట్ లైట్, 9:30కు చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఇక ఈ రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో ఉంటుంది, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బాలకాండం 3వ భాగం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం. 6:35 పొలం కబుర్లు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. తర్వాత శ్రీ పి హరికృష్ణారెడ్డి గారి కవితలు, చివరగా శ్రీమతి కె స్వర్ణలత గారు పాడిన లలిత గీతాలు వినవచ్చు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి సినిమా పాటలు. రేపు ఉదయం 9:00 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరే సినీ గీతాలు. 10:00 విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం నుండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వాట్సప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు.

0: ఇక రేపు మధ్యాహ్నం 12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె వెంకట సుబ్బయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం వినవచ్చు. 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృందం టీం లీడర్ శ్రీ ఏ వీరస్వామి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మన ఇల్లు కథానిక వినవచ్చు. రచన కోడూరి సుమన కుమారి. అనంతరం వాట్సాప్ మనోరంజని ప్రసారమవుతుంది. ఇక రేపటి సాయంత్రం ప్రసారం చిత్రగీతాలతో 5:00 ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో నవ్వే కావాలి ప్రసారమవుతుంది. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ డి శాంతి నరసింహులు పాడిన జానపద గీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. రేపు రాత్రి 7:15 వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ. BRICS leaders have stressed that energy security is a crucial foundation for social and economic development, national security and the welfare of all nations. During the two-day BRICS summit held in New Delhi, the member nations highlighted the need to enhance energy security by ensuring energy market stability and maintaining undisrupted flows of energy from diverse sources and protection of critical energy infrastructure. During the summit, Prime Minister Narendra Modi cautioned that the weaponization of technology and critical minerals could become a hurdle to progress. India hosted the summit under the theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability, placing people-centered development and the interests of the Global South at the heart of his presidency. The most significant outcome of the BRICS summit was the adoption of the New Delhi Declaration, which outlined the shared position on major geopolitical and economic issues. On the situation in West Asia, BRICS leaders called for maximum restraint, dialogue and diplomacy, and stressed the need to protect civilians and civilian infrastructure.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వ కారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడీపీలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్దికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6,254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ది పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5,000 భజన మందిరాలకు ఇప్పటికే 1,788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి

0: ఈ నెల 20 తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21న దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూట్ ఆఫ్ లో జపాన్కు చెందిన జునియా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతె ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇది ప్రతిపాదితవంతః. ప్రోక్తం చ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణ ఖనినాం చ శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః 25th-2000th ఉత్తర సీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనే ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతే. జమ్మూకశ్మీరస్య సురక్షా స్థితిః అపి పూర్ణతయా నియంత్రణే వర్తతే. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవోచత్ యత్ భారతస్య భాషా వైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరే ఏకస్మిన్ దృశ్యాంకన సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. కృత్స్నేహి దేశే అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతే. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవత్

0: ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో విందాం శ్రీ వై చెన్నకేశవుల బృందం పాడిన చెక్కభజన గీతాలు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

0: వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ వై చెన్నకేశవులు బృందం పాడిన చెక్క భజన గీతాలు.

0: మీరింతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ వై చెన్నకేశవులు బృందం పాడిన చెక్కభజన గీతాలు విన్నారు. రేపు ప్రసారమయ్యే పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ డి శాంతి నరసింహులు పాడిన జానపద గీతాలు వినవచ్చు.
1: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్న మా నాడు తిన్నరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మొన్న మాలను తిన్నరు. పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా. అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుకు నేను తయారు చేశాను.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులు మెలకువలు ఈ అంశంపై గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వినవచ్చు.

ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: జీవ సంబంధ శిలీంధ్ర నాశనలు, రైతు స్థాయిలో వాటి తయారీ విధానాలను గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో చీడపీడలు ఆశించడం వల్ల జరిగే పంట నష్టం దాదాపుగా 30-35% వరకు ఉంటుంది. వీటి వల్ల రైతాంగానికి దిగుబడులు తగ్గడమే కాకుండా వచ్చిన దిగుబడుల్లో కూడా నాణ్యత లోపించి ఆర్థికంగా అపార నష్టాన్ని కలుగజేస్తాయి. రసాయనిక మందుల్ని పిచికారీ చేయడం ద్వారా చీడపీడలను నివారించుకోవడం అన్నది ప్రస్తుతం రైతులకు ఒక అలవాటుగా మారింది. విచ్చలవిడిగా రసాయన మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు పెరిగి నాణ్యతాపరంగా లోపాలు తలెత్తడం పరిపాటయింది. ప్రస్తుత WTO హయాంలో ఉత్పత్తుల నాణ్యతకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలంటే రైతు సోదరులు రసాయనిక మందుల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పద్దతులను ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి జీవంగల సహజ శత్రువులను మరియు పదార్థాలను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడాన్నే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ అని అంటారు. అలాంటి పద్ధతుల్లో ఒక పద్ధతే ఈ జీవ శిలీంధ్ర నాశనిని ఉపయోగించటం. తెగుళ్ల నివారణలో వాడుకునే పదార్థాలను శిలీంధ్ర నాశనులు అంటారు. అదే తెగుళ్ల నివారణలో జీవ సంబంధ రసాయన పదార్థాలని వాడుకున్నట్టయితే దాన్ని జీవ సంబంధ శిలీంధ్ర నాశిని అని అంటారు. ఈ జీవ సంబంధ శిలీంధ్ర నాశనిలో ముఖ్యమైనవి ట్రైకోడెర్మా విరిడి, అలాగే సూడోమోనాస్ ఫ్లో

ప్రెసెన్స్. ట్రైకోడెర్మాను ఆరుతడి పంటల్లో మరియు తోట పంటల్లో వేరుకుళ్లు, వడలు తెగులు, నారుకుళ్లు వంటి తెగుళ్ల నివారణలో వాడతారు. కంది, పత్తి, వేరుశనగ అలాగే శనగ పంటలకు సోకే ఎండు తెగుళ్లకు, వివిధ పంటలకు ఆశించే వేరుకుళ్లు తెగుళ్లకు, కూరగాయల్లో సాధారణంగా వచ్చే నారుకుళ్లు తెగుళ్లకు ఈ ట్రైకోడెర్మా విరిడి అనబడే ఫంగస్ ఆధారిత జీవరసాయనం ఒక సమర్థవంతమైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇది కొన్ని రకాలైన యాంటీబయోటిక్స్ ని విడుదల చేసి మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ట్రైకోడెర్మా జీవశిలీంద్ర నాశిని సేంద్రీయ ఎరువుతో కలిపి మగ్గబెట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 2 కిలోల ట్రైకోడెర్మా పౌడర్ ని 90 కిలోలు బాగా చివికిన పసుపుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండి కలిపిన మిశ్రమంలో నీళ్లు చల్లుతూ బాగా కలిపి దానిపై గోనె సంచుల్ని కప్పుంచాలి. మధ్యలో 2 సార్లు తేమ ఉండేలా నీరు చిలకరిస్తూ మిశ్రమాన్ని కలయబెట్టాలి. 15 రోజులకి ఆకుపచ్చని శిలీంద్రం అభివృద్ది చెందుతుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని నాగలి చాలు ద్వారా దుక్కి దున్నేటప్పుడు 1 ఎకరాకి వేసుకున్నట్టయితే భూమిలో ఉన్న హానికారక శిలీంద్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. దీన్ని విత్తన శుద్దిగా కూడా వాడుకోవచ్చు. ప్రతి కిలో విత్తనాన్ని 8 నుండి 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ది చేసి విత్తుకున్నట్టయితే పలు రకాల తెగుళ్ల నుండి పంటని రక్షించుకోవచ్చు. సూడోమోనాస్ అనేది బ్యాక్టీరియాకి చెందింది. ఇది వివిధ పంటల్ని ఆశించే అగ్గి తెగులు, పొడతెగులు, కాండం గుళ్లు మొదలైన తెగుళ్లని సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది యాంటీబయోటిక్స్ ని తయారు చేసి మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకి అందిస్తుంది. మొక్క బాగా పెరగడానికి గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియాగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకునే విధానాన్ని గనక చూసినట్టయితే ఎకరాకి 2 కిలోల సూడోమోనాస్, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి కలుపుకుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. కిలో విత్తనానికి 10 గ్రాముల పౌడర్ చొప్పున విత్తన శుద్ది చేసుకోవచ్చు. వరి, మిరప, కూరగాయలు మొదలైన పంటల నారు వేళ్లను సూడోమోనాస్ ద్రావణంలో 1/2 గంట పాటు ఉంచి తర్వాత నాటుకోవచ్చు. 1 కిలో సూడోమోనాస్ మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి 1 ఎకరం పైరు మీద నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఈ జీవ సంబంధ శిలీంద్ర నాశనలను రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మామూలుగా రైతులు మార్కెట్లో దొరికే ట్రైకోడెర్మా పౌడర్ ని వాడుతూ ఉంటారు. ఈ మార్కెట్లో దొరికే పౌడర్ ఖరీదు సుమారుగా 200 రూపాయలు అనుకుంటే అందులో లభ్యమయ్యే అసలైన ట్రైకోడెర్మా కేవలం 20 గ్రాములు మాత్రమే ఉంటుంది. మిగతాదంతా చాక్ పౌడర్ వంటి ఫిల్లర్ పదార్థమే. అదే 200 రూపాయల ఖర్చుతో 500 నుండి 600 గ్రాముల అసలైన ట్రైకోడెర్మాని రైతులే స్వయంగా ఉత్పత్తి చేసుకునే పద్దతిని తెలుసుకుందాం. ట్రైకోడెర్మా తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే దీనికి కావలసినవి ట్రైకోడెర్మా మదర్ కల్చర్, శిలీంద్ర మార్పిడి చేసే చెక్కపెట్ట, ప్లాస్టిక్ ట్రేలు, కొవ్వొత్తి లేదా దీపం బుడ్డి, దూది అలాగే దళసరి ప్లాస్టిక్ సంచులు వంటి సాధారణ పరికరాలు అవసరమవుతాయి. నాణ్యమైన జొన్న గింజలను ఎంపిక చేసుకుని మలినాలు లేకుండా శుభ్రం చేసి దళసరి ప్లాస్టిక్ సంచిలోకి సుమారుగా 100 నుండి 200 గ్రాములు తీసుకోవాలి. సంచిలోని 100 గ్రాముల గింజలకి 100 మిల్లీలీటర్ల చొప్పున నీరు పోసుకోవాలి. 1.5 అంగుళం పీవీసీ పైపును సంచి పైభాగంలో రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా బిగించాలి. పైపు మూత భాగాన్ని దూదితో ముయ్యాలి. ఆ తర్వాత శిలీంద్రం మార్పిడి చేసేందుకు వీలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసుకున్న సంచుల మీద మూత భాగానికి కాగితాన్ని చుట్టి రబ్బర్ బ్యాండ్ తో మరింత గట్టిగా కట్టాలి. ఇలా తయారు చేసుకున్న గింజల సంచుల్ని సుమారుగా 40 నిమిషాల పాటు సాధారణ ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత సంచుల్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకుని శిలీంద్ర మార్పిడి చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి చేసేందుకు ముందుగా ట్రైకోడెర్మా మదర్ కల్చర్ ని ప్రయోగశాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెక్కతో తయారు చేయబడిన పెట్టెలో ట్రైకోడెర్మా మాతృ కణజాలాన్ని జొన్నలకి కలపాలి. ముందుగా శిలీంద్ర మార్పిడి చేసే చెక్కపెట్టెను గదిలో 1 మూల ఏర్పాటు చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి చేసుకునే చెక్కపెట్టెలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చెక్కపెట్టె లోపల కొవ్వొత్తి గాని దీపం బుడ్డిని గాని వెలిగించుంచాలి. ఈ మంటలో సన్నని ఇనుప చువ్వను కాసేపు మండించి దాని సహాయంతో శిలీంద్రాన్ని జొన్న గింజల సంచిలోనికి మార్పిడి చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి జరిగిన సుమారు 3 నుండి 4 రోజుల తర్వాత గింజల పైభాగంలో తెల్లని ముద్దలాగా శిలీంద్రం అభివృద్ది చెందుతుంది.
క్రమేపీ ఇంకొక 2-3 రోజుల్లో గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే గింజల ఉపరితల భాగంలో ఆకుపచ్చని ట్రైకోడెర్మా శిలీంధ్రం వృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు.

0: ఇలా అభివృద్ది చేసిన ట్రైకోడెర్మగల జొన్న విత్తనాలను సంచుల నుండి తీసి ట్రేలలో ఆరపెట్టి గది ఉష్ణోగ్రత దగ్గర భద్రపరుచుకోవాలి. ట్రేల పైభాగాన్ని కాగితంతో మూసి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టుకోవాలి. 3 నుండి 4 రోజుల తర్వాత తేమ అరిపోయి పొడిబారిన జొన్న గింజలను మిక్సర్ గ్రైండర్ సహాయంతో మరపట్టించి పౌడర్ ని తయారు చేసుకోవచ్చు. ఈ ట్రైకోడెర్మా పౌడర్ తయారీకి ఉపయోగించే పాత్రలను మరే పనికి ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ ని గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇక సూడోమోనాస్ ని తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, దానికి కావలసిన పదార్థాలు బెల్లం, ఈస్ట్, పరిశుభ్రమైన నీరు, ఫ్లాస్కులు, అలాగే కల్చర్ మార్పిడి చేసుకోవడానికి అవసరమైన చెక్కపెట్ట. ముందుగా బ్యాక్టీరియా పెరుగుదలకు అవసరమైన మీడియం ను తయారు చేసుకోవాలి. 1 బీకర్లో లీటర్ నీటిని తీసుకుని అందులో 20 గ్రాముల బెల్లం, 5 గ్రాముల ఈస్ట్ వేసి పూర్తిగా కరిగిపోయేలా కలపాలి. ఆ లీటర్ నీటిని 5 ఫ్లాస్కులలో ఒక్కో దానిలో 1/3 వంతు వచ్చే వరకు పోసుకోవాలి. ఫ్లాస్కుల మూతలను దూతితో గట్టిగా మూసి కాగితంతో చుట్టి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్లాస్కులను సాధారణ ప్రెషర్ కుక్కర్లో ఉడికించి స్టెరిలైజ్ చేయాలి. దీనికోసం ముందుగా కుక్కర్లో 1/3 వంతు వరకు నీరు పోసుకోవాలి. ఫ్లాస్కులను నీటిలో ఉంచి కుక్కర్పై మూత పెట్టి సన్నని మంట మీద 40 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఫ్లాస్కులను బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి. తల్లి విత్తనాన్ని మార్పిడి చేసేందుకు చెక్కపెట్టను ఉపయోగించుకోవాలి. ముందుగా చేతుల్ని స్పిరిట్తో శుభ్రం చేసుకోవాలి. ఫ్లాస్కులకు ఉన్న రబ్బర్ బ్యాండ్, పేపర్ను చెక్కపెట్ట బయట ఊడదీసి ఫ్లాస్కులను చెక్కపెట్ట లోపల ఉంచాలి. పెట్టె లోపల ఉన్న కొవ్వొత్తిలో సన్నని ఇనపచువ్వను కాసేపు మండించి చల్లార్చి సూడోమోనాస్ తల్లి విత్తనాన్ని ఫ్లాస్కులలోని మీడియానికి కలపాలి. ఫ్లాస్కులను బాగా షేక్ చేసి యథావిధిగా దూదితో మూసి కాగితంతో చుట్టి రబ్బర్ బ్యాండ్ తో కట్టాలి. ఫ్లాస్కులను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి రోజుకు 4 నుండి 5 సార్లు బాగా షేక్ చేసి కలపాలి. 3 రోజుల తర్వాత సూడోమోనాస్ పెరుగుదలని మనం గమనించవచ్చు. తర్వాత ఫ్లాస్కుల్లోని ద్రావణాన్ని మొత్తాన్ని లీటర్ ప్లాస్టిక్ బాటిళ్లలోకి మార్చి నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా ట్రైకోడెర్మా అలాగే సూడోమోనాస్లను రైతు స్థాయిలోనే సులభంగా ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా కుటీర పరిశ్రమలా కొద్ది మొత్తంలో ఉత్పత్తి చేసి తోటి రైతులకు సరఫరా చేసి లాభాలని ఆర్జించవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెలకువలు ఈ అంశంపై గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కేవీ శివారెడ్డి గారి ప్రసంగం వినవచ్చు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర ఈ అంశంపై అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.

కాలంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో పాటు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండటం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది, లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం 7:15 మీ కాంతిరేఖల్లో. తప్పక వినండి పర్యావరణం ఒక అవగాహన.

రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బాలకాండం 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషల్లో మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

0: ఒక రేకు పోయినా మొత్తం తామరపు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషారంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11 సంస్థలు వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి 7 డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్క్యూసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్క్యూసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్క్యూసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్క్యూసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు.

నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్బంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్బంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా 3వ సారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి.
1: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రబీ కందిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంది మన భారతదేశం పండించే పప్పు ధాన్యాల్లో చాలా ప్రధానమైంది. మన దేశంలో కంది 36 లక్షల హెక్టార్ల సాగు చేయబడుతూ 44.3 లక్షల టన్నుల ఉత్పత్తితో మరియు 750 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదత కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశం చాలా తక్కువ ఉత్పాదత ఉంది. ఎందుకంటే మన కంది సాగు చేసే నేలలన్నీ తేలికపాటి నేలలు లేదా వర్షాధారం వల్ల మనం కందిలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.17 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయబడుతూ 1.67 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు 401 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదత కలిగి ఉంది. కనుక మనం భారతదేశంతో పోలిస్తే సగటున ఉత్పాదతలో కూడా సగంలోనే ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కంది పంట వర్షాధారంగా మరియు తేలిక భూములలో పండించడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మన దేశంలో కంది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహార భోజనంలో కానీ ఇందులో కానీ కంది అనేది ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కందిలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. 100 గ్రాములు కంది తీసుకుంటే దానివల్ల శక్తి 343 కిలో

క్యాలరీలు, 62 నుంచి 64 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 22 నుంచి 24 గ్రాములు ప్రోటీను, చాలా తక్కువ కొవ్వు శాతం, 1.5 నుంచి 2 గ్రాములు కొవ్వు. కందిలో కొలెస్ట్రాల్ అనేది 0. మరియు విటమిన్లు ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ సి, దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ మరియు ఖనిజాలు కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటివి ఉన్నాయి. వీటి వల్ల అందుకే ఇది మన ఆహారంలో రోజువారి తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మన కంది పంట ద్వారా భూమి కూడా మనం వృద్ధి చెందవచ్చు. కంది పంట ద్వారా నత్రజని స్థిరీకరణ చాలా వేగంగా జరుగుతుంది. కంది పంట వేయటం వల్ల కంది పంట సేంద్రియ నత్రజని యొక్క అద్భుతమైన మూలం. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, మట్టి నిర్మాణము మరియు మట్టి నాణ్యతని మెరుగుపరచడానికి కంది పంట చాలా బాగా ఉపయోగపడుతుంది. కంది పంట వల్ల దాని జన్యు రూపం గాని మరియు పర్యావరణ కారకాలపై ఆధారపడి 2 నుంచి 60 కేజీలు పర్ హెక్టర్ నికర నత్రజని మన భూమిలో స్థిరీకరించగలము. కానీ మనకి కంది సాగులో కొన్ని ప్రధానమైన సమస్యలున్నాయి. మొదటిది మార్కో మచ్చల పురుగు, తర్వాత కాయేగ, తర్వాత ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. దీనివల్ల మనకి కందు సాగులో అధిక నష్టం జరుగుతుంది. మరియు మన కంది సాగు మన ప్రాంతంలో అధికంగా వర్షాధారం కింద వల్ల చివరి దశలో బెట్ట గురి కావడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. కంది పంట పూత సమయంలో అధిక వర్షాలు మరియు తక్కువ ఉష్ణోగ్రత వలన కూడా పూత రాలటం ఎక్కువగా జరుగుతున్నది. కంది పంటను సహ పంటగాను మిశ్రమ పంటగాను వేసినప్పుడు ప్రధాన పంట కోసిన తర్వాత కంది పంటపై అశ్రద్ధ చేయటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతున్నాయి. రబీ కంది సాగుకు అవకాశాలు కారణాంతరం వల్ల మనం ఒలకరలు ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కంది సాగుకు అవకాశాలున్నాయి. అధిక వర్షాల వల్ల మనం ఖరీఫ్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కంది సాగుకు వెళ్ళవచ్చు. రబీ కంది అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా తేలిక అవుతుంది. రబీ కంది 20 నెలల్లో పూతకు వస్తుంది. ఈ సమయంలో మనకి కందిలో ఎక్కువ ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం రబీ కంది సాగుకు అనుకూలం. నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా కంది ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా రబీ కంది పండించవచ్చు. నేల తయారీ మరియు నేలలు కంది పంటకు నీరు నిల్వ లేకుండా ఉండే నేలలు ఎంతో అవసరం. ఎర్ర చలకా నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. కంది పంట వేసే ముందు భూమి 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి. చౌడు నేలలు, నీటి ముంపు గురయ్యే నేలలు కంది సాగుకు పనికిరావు. వాతావరణం కంది 600 నుంచి 1000 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కందికి 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిధిలో సాధారణంగా పెంపు బాగుంటుంది. అయితే తేమతో కూడిన నేల పరిస్థితుల్లోనూ ఇది 35 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. ఒకసారి పంట కుదుర్కున్న తర్వాత కంది బెట్టను సమర్థవంతంగా తట్టుకోగలదు. అనువైన రకాలు LRG 52, LRG 105, LRG 133-33, TRG 59, LRG 41 అను రకాలు మనకి ముఖ్యమైనవి. కావున రైతులు తమ నేలలు మరియు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని అనుకూలమైన మరియు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. విత్తన శుద్ధి కందిలో ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు తట్టుకోవటానికి మనం విత్తే ముందే ఆ విత్తనానికి మనం ట్రైకోడర్మా విరిడి అనే పొడిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసినట్టయితే ఇది ఎండు తెగుళ్ళు వంటి ప్రమాదకర రోగాలను ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. విత్తే కాలం మరియు మోతాదు రబీ పంటగా మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే విత్తుకోవాలి. విత్తన మోతాదు ఎకరా హెక్టార్కు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి మరియు విత్తే దూరం నాగలి వెంబడగానే సాళ్లలో గొర్రుతో గాని విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించడం వల్ల

మొక్కల సాంద్రత కూడా సమానంగా పడి మొక్క బాగా ఎదుగుతుంది. రబీలో నల్లరేగడి నేలలో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. అదే ఎర్ర నేలలో అయితే వర్షాధారంగా 60 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా ఎర్ర నేలలో అయితే 90 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య విత్తుకోవాలి. ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు ఎకరానికి 2 టన్నులు పసుపు ఎరువు వాడాలి. ఇవి మట్టిని మెరుగుపరిచి పంటకు పోషకాలు అందిస్తాయి. భూమి చివరి దుక్కి సమయంలో కొంత రసాయన ఎరువులు బేసలుగా ఇవ్వడం మంచిది. రబీలో రసాయన ఎరువులైన 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరం 1 హెక్టార్కు పంటలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మరియు పైపాటుగా 35 నుంచి 40 రోజుల పంట దశలో 1 హెక్టార్కు 20 కిలోల నత్రజని వేసుకోవాలి. వీటి ఉపయోగం ద్వారా మొలక దశ నుంచే మొక్క అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించి మంచి పంట అవకాశాలున్నాయి. నీటి నిర్వహణ. ఈశాన్య ఋతు ప్రభావం లేని ప్రాంతంలో రబీ కందికి 2 తేలికపాటి తడులు తప్పనిసరి. పైరు పెంపు అప్పుడు అంటే 40 నుంచి 50 రోజుల సమయంలో మరియు కాయ ఏర్పడి దశలో నీరు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా తప్పనిసరి. కలుపు నివారణ. పెండి మిథాలిన్ 30% 1 ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజును కాని పిచికారీ చేయాలి. మళ్లీ కలుపు పెరిగినట్టయితే ఎకరానికి 300 మిల్లీమీటర్ల ఇమిజాప్తిర్ 5% మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్టయితే ఇది గడ్డి జాతి మరియు అడల్పాకు కలుపు మొక్కలను నివారించవచ్చు. అంతర పంటలు. కందిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయా చిక్కుడు అంతర పంటలుగా 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కానీ అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాల్లో మాత్రమే విత్తుకోవాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు మరియు ఎరువులు 2 పంటలకు వేరువేరుగా వాడుకోవాలి. సస్యరక్షణ. కంది పంట వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. కందిలో ముఖ్యంగా పంట పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు వస్తుంది. ఆకులను పూతలను చుట్టుగా చేసుకుని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకు కినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపిని పిచికారీ చేయాలి. కందిలో ఇంకో ముఖ్యమైన పురుగు కాయ తొలుచుకు పురుగు లేదా శనగపచ్చ పురుగు అని పిలుస్తాం. ఈ పురుగు పూత లేదా పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శనగపచ్చ పురుగుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశ నుండి బయటపడి పక్షులు ఏరుకుని తినడానికి వీలుగా ఉంటుంది. అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి. పచ్చపురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలు LRG 41, LRG 52 రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 75 నుంచి 80 రోజులప్పుడు చిగులను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి దానికి తగ్గట్టుగా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. చర్యలు తగిన సమయంలో చేపట్టిన పురుగు ఉన్నట్టయితే పురుగు ఉధృతి బట్టి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్కి లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా లూఫెనురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఇండాక్సికార్ప్ 1 మిల్లీలీటర్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో మార్కో మచ్చల పురుగు. ఇది దీని కొన్ని ప్రాంతాల్లో పూత పురుగు లేదా గుడు పురుగు లేదా బూజు పురుగు అని పిలుస్తారు. దీని పూత ప్రారంభ దశలోనే పైరుకు తప్పనిసరిగా 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొక లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను

0: పూతను లేత పిందలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిందర రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా నొవలూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైట్ 0.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రిపోల్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును మనం నివారించవచ్చు. వీటితో పాటు కందికి కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలు తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లోనూ కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్డు పెడుతుంది. కావున పిందె దశలోనే 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్టయితే గుడ్లు పెట్టకుండా మనం నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో టైమితయేట్ 2 మిల్లీలీటర్ లేదా ప్రొఫ్నోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా లుఫెనూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఇక తెగులు విషయానికి వస్తే మనకు ముఖ్యమైనవి 2 తెగులు వస్తాయి. 1 ఎండు తెగులు, ఇంకోటి వెర్రి తెగులు. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా గాని లేకపోతే మొక్కలో కొంత భాగం కానీ ఎండి రాలిపోతాయి. ఎండిన మొక్కలు మనం పీకి కాండం మొదలు భాగం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ లేకుండా సాగు చేసుకోవటమే. వీటి తట్టుకునే రకాలైన ఎల్లాజీ 105, ఎల్లాజీ 133-33, టీఆర్జీ 59 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులను మనం అరికట్టవచ్చు. 2వది వెర్రి తెగులు. దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులు విపరీతంగా తొడుగుతుంది. ఈ చెట్లకు పూత పూయదు. ఈ తెగులు కంటికి కనిపించిన ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే అందకం పొడిని కలిపి 30 నుంచి 30 రోజులకు ఒకసారి మరియు ప్రొపగేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 60 నుంచి 60 రోజులప్పుడు ఇంకోసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వెర్రి తెగులు వచ్చే ప్రాంతంలో ICPL 87119 లేదా BSMR 853 లేదా TRG 59 మరియు LRG 105 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులు బారి నుండి మన పంటను కాపాడుకోవచ్చు. పంట కోత మరియు నిల్వ. కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి గింజను వేరు చేయాలి. కంది పంటను యంత్రాల సాయంతో కూడా కోయవచ్చు. యంత్రాలతో పంట కోసిన తర్వాత పంట మూల భాగం కూడా తొలగించాలి. వీటి వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. పంట నిల్వ చేసేటప్పుడు పురుగు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టిన బూడిద కానీ వేపాకులు కానీ కలిపినట్టయితే పురుగు ఆశించకుండా ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

0: ప్రత్యేక కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ భూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
1: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
2: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ జీడిపి పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ది అనేది బహుముఖమైనది,
1: చాలా రకాలు ఉంటుంది.
2: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ది సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ది చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
1: సరే డిఓ గారు, వికసిత భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
2: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్

0: కామర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ది వెనక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
1: సరే అయ్యూబ్ భూషణ్ గారు, 2047లో భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈ రోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
0: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి. అంటే కేవలం ఈ రోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈ రోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ది చెందాలి, సృజనాత్మకత అభివృద్ది చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సరే అయ్యూబ్ భూషణ్ గారు, వికసిత భారత్ కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపీ పాత్ర ఏమంటారు?
0: చూడండి, ఎన్ఈపీ 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దం అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపీ 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత భారత్ కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపీ 2020 ఇస్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశ నిర్దేశమే ఎన్ఈపీ 2020 అన్నమాట.
1: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపీ 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
0: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపీ 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగైతే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారు, ఎన్ఈపీ 2020 తర్వాత ఎన్సీఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: ఎన్ఈపీ, ఎన్సీఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు విడదీయనటువంటి. ఎన్ఈపీ అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సీఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశ నిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపీ 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సీఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సీఎఫ్ ఎస్సీ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సీఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.

0: సరే డిఓ గారు, ఇప్పుడు ఎన్సీఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్న అండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్య పుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను వడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లలలో పెంపొందుతుంది.
0: సరే డిఓ గారు, ఇప్పుడు వికసిత భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డిఓగా?
1: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్లినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
0: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
1: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశమండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులో తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే శాంతి
0: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
1: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
0: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
1: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాలు చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్టు ఇవ్వాలి, టీచర్స్ కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
0: సరే డిఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
1: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ, వీళ్ళందరు కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైం ను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా

0: అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ది వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
1: డిఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్ లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 247 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి పాడిన సిరివెనెల సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెజే యశ్దాస్ గానంలో వేటూరి సాహిత్యం విన్నారు. సంగీతం ఇళయరాజా, చిత్రం దళపతి.
1: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 0852 దీనికి జతగా 2441 అలాగే మరొక నంబర్ 2441 7.
0: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తరువాత జయం మనదేర చిత్రం కోసం కుమార్ సాను స్వర్ణలత పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం వినండి. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం కోసం కుమార్ సాను కేఎస్ చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం వినండి. సంగీతం ఎంఎం కిరవాణి.

0: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్నమా నాడు తిన్నరు, అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మన్నమా నాడు తిన్నరు, పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా, అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశాను.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: మీరింతవరకు తెలుగు సినీ గీతల కార్యక్రమం చిత్రసీమ విన్నారు. ఈ ప్రసారంలో 9:30 మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా, ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీ

0: హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
1: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్ తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్ తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లలో, మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది April 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది September 13 నుంచి December 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు రెండో T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా

0: జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్టాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక MTL గయాసాపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: నవ్వడం ఒక భోగం,
1: నవ్వించడం ఒక యోగం,
0: నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ఒక కవి.
1: నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు.
0: ఆధునిక కాలంలో మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగించేది నవ్వు.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి, మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి నవ్వే కావాలిలో పాల్గొనాలనుకుంటే సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఫోన్ చేయండి.
1: ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224419
0: లేదా 244119.
1: మీరు చెప్పిన జోక్స్ మంగళవారం సాయంత్రం
0: నవ్వే కావాలి కార్యక్రమంలో వినండి.

రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బాలకాండం 3వ భాగం ప్రసారమవుతుంది.

0: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో శ్రీ పి. హరికృష్ణారెడ్డి గారి కవితలు వినవచ్చు.

అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం 7:15 మీ కాంతిరేఖల్లో. తప్పక వినండి పర్యావరణం ఒక అవగాహన.

0: Strategic Diplomacy and Global Cooperation. The participants were Prabhu Dayal, former ambassador, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తర్వాత యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన, సి నారాయణరెడ్డి సాహిత్యం సంగీతం చక్రవర్తి.

చిత్రసీమలో, తర్వాత దానవీర సూరకర్ణ చిత్రం కోసం పి సుశీల జానకి పాడిన సి నారాయణరెడ్డి సాహిత్యం వినండి. సంగీతం పెండియాల.

తర్వాత లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్పి కోదండపాణి.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మహమ్మద్ రఫీ పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం సి రామచంద్ర.

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్.
1: అహా.

సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్నె మనసులు, మూగ మనసులు, కన్నె మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: పూల రంగడు మనగాళ్లకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి

0: అల్లుడు.
1: ఓ అలాగా.
0: చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు.
1: అయ్యో పిచ్చివాడు.
0: మంచివాడు మామకు తగ్గ అల్లుడు. చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు. ఈడు జోడు తోడు నీడనాడు నేడు. ఈడు జోడు తోడు నీ

0: కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన.
1: కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాముల పాడిన ఆత్రేయ సాహిత్యం విన్నారు. చిత్రం మరో చరిత్ర. చిత్రసీమలో చివరిగా వినండి అడవిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి పాడిన వేటూరి సాహిత్యం. సంగీతం కేవీ మహాదేవన్.

0: బా అమ్మ అమ్మ తోడు, అబ్బ తోడు, నా తోడు, నీ తోడు, అన్నిటికీ మీరే నాతోడు.
1: మీరు ఇంతవరకు తెలుగు సినీ గీతల కార్యక్రమం చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా వినండి తెరతీయగ రాధా, గౌళీపంతురాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

తర్వాత వినండి, ఏలరా శ్రీకృష్ణ కాంబోజిరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. తర్వాత వినండి శివకామేశ్వరి కళ్యాణి రాగం ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితుల కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి, తెలిసితే మోక్షము రేవతి రాగం, తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి విన్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ.

పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం. 6:35 పొలం కబుర్లు. ఇక రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. తర్వాత శ్రీ పి హరికృష్ణారెడ్డి గారు పాడిన కవిత

పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం. 6:35 పొలం కబుర్లు. ఇక రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. తర్వాత శ్రీ పి హరికృష్ణారెడ్డి గారు పాడిన కవిత